ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 6వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 59 నిమిషాలు దాటి 3 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాసుధ రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు.
1: బలిచక్రవర్తి దగ్గరకు భిక్షార్థమై వచ్చినాడు వామనవటు. మూడడుగుల మేర దానం కోరినాడు. దాత పెంపు సొంపు తలచి దాన అడగాలి గదా అని బలి నవ్వినాడు. అప్పుడు వామనుడు, వ్యాప్తిన్బందక వగవక ప్రాప్తం వదిలేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అన్నాడు. లభించింది ఏ కొంచెమైనా అదే 10,000 తృప్తి చెందాలి. అసంతృప్తుడు సప్తలోకాలు ముంగిట వాలినా ఇంకా ఏదో కొరతతో ముదుగుతూ ఉంటాడట. ఆశకు అంతులేదు, అది నిడుదాట సాగుతూనే ఉంటుంది. దానికి విరుగుడు ఎక్కడికక్కడ తృప్తి చెందడమే. ఎవడు ఎదృచ్ఛాలాభ సంతృప్తుడో అతడు ముల్లోకాలకు పూజ్యుడు, భగవంతునకు పరమ ప్రియుడు. అతని తేజస్సు పెరుగుతూ ఉంటుంది. తుదకు బంధలాన నుండి విడివడి ముక్తి చెందుతాడు. తృప్తి చెందక నైరాశ్యంతో కృంగేవాడు నెరవేరని ఆశల్ని తీర్చుకోవటానికి పునర్జన్మ ఎత్తవలసి వస్తుంది. నీళ్ల వల్ల నిప్పు ఏ విధంగా చల్లారుతుందో అట్లే వాని కాంతి సన్నగిల్లుతుందని భాగవతం హెచ్చరిస్తూ ఉంది. తృప్తిగా జీవించటం భాగవతుని లక్షణం అయితే సామాన్యుడు కూడా ఆ స్థాయికి ఎదగటం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు. ఇహలోక సుఖాలకై ఏవేవో సమకూర్చుకోవటంలో పాపాల వెంట పరుగులు తీస్తుంది పాపండి మనస్సు. అవసరానికి తగినంత మాత్రమే ఆర్జిస్తూ సంతోషించడమే కాక మరణం ఏ సమయంలో మీదికి వచ్చి పెడుతుందో అనే భయంతో ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగిస్తాడు విజ్ఞాని. ఈనాడు సమాజంలో తలెత్తుతున్న అనర్థాలన్నింటికీ మూల కారణం అసంతృప్తి. లోకులు ధనం చుట్టూ తిరుగుతున్నారు. సంపాదనలో నిద్రాహారాలు విస్మరిస్తున్నారు. ఉన్నతమైన నీతుల్ని తుంగలో తొక్కుతున్నారు. ధనానికి తప్పనిసరి కర్తవ్యమైన ధర్మాన్ని పట్టించుకోవటం లేదు. సత్యానికి పోతే భత్యానికి కరువై చస్తామనేది వీరి వాదన. ఆహారం, కామం, కండూతి ఈ మూడు అనుభవించే కొద్దీ అభివృద్ధి చెందుతూ ఉంటాయనేది పండిత ఊవాచేయ కాదు, అనుభవైక వేద్యం. వీటిని తగ్గించుకోవటంలోనే సుఖముంది. తృప్తి లేకపోవటంతో ఉద్యోగులు లంచాలకు చేతులు చాస్తున్నారు, వరుడు కట్నానికి ఆశపడుతున్నాడు, అత్త కోడల్ని రాచి రంపాన పెడుతోంది, రాజకీయ నాయకులు, గూండాలు రకరకాల కబ్జాలకు పాల్పడుతున్నారు, అసమర్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తినుటకు ఉన్న చాలు అతిథింగనినంతట తల్పు తీసి రమ్మనుటకు ఉన్న చాలు తన ఆలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకు ఉన్న చాలు పెడచూపులు చూడక మంచి త్రోవలో మనుటకు ఉన్న చాలు మనమా రసమార్గము వీడబోకుమా అంటూ ఒక కవిమిత్రుడు తన మనస్సును సత్కావ్య రసాస్వాదన వల్ల కలిగే మహోన్నత తృప్తిలో ఉంచుమని హెచ్చరిస్తాడు. మరొక కవి భగవద్భక్తి ద్వారా దుఃఖాతీతమైన అనంతమైన తృప్తిని పొందవచ్చునంటూ అందని కొమ్మకాయలకు అర్రులు చాచెదరు ఆశమీరగా ఎందుకు మానవాళి కడు ఏడ్చెదరావల అందకున్నచో కొందల మెల్లవాయ వనకూడ మనోహర భద్ర సంగతుల్ నందకిశోరమూర్తినును నవ్వు ముఖం బునె చూడనెంచుడి అని సందేశమిస్తున్నాడు. మొత్తం మీద తాను సుఖంగా ఉండాలన్నా ఇతరులను సంతోషంగా ఉంచాలన్నా సాత్విక లక్షణాలు అవసరమన్నది సారాంశం. యహ్ శాస్త్రవిధి ఉత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం అని భగవద్గీత విధి నిషేధాలు చెబుతుంది. ఎవరైతే శాస్త్రవిధిని ఆచరించక కోర్కెలు తీర్చుకుంటూ యథేచ్ఛగా సంచరిస్తారో వారిని సిద్ధి పొందలేరట. ఆపై సుఖాలకు ఉత్తమ లోకాలకు కూడా దూరమవుతారట. బాలముకుందుడు తన బొటనవ్రేలిని ఒక చేత్తో పట్టుకుని నోట పెట్టుకుంటున్నట్లు కనిపించే దృశ్యం చెప్పే సత్యం ఏమిటి?

0: అంటే తృప్తి అనేది బయట లేదు, నీలోనే ఉంది అని. కాబట్టి కోర్కెల గుర్రాలను అదుపులో పెట్టడానికి మనస్సనే పగ్గం వేయాలి. ఆశించింది అందకపోతే అంతా మన మేలుకే అనుకోవటంలో ఎంతో తృప్తి ఉంది. ప్రమాదకరమైన ఆలోచనలకు మూలకందమైన యవ్వనంలోనే తృప్తి అలవాటు చేసుకుంటే అది ముదిమిలో అనేక లాభాలనిస్తుంది. తృప్తిగా జీవించటం అంత సులభమేమీ కాదు. అసలే లేనప్పుడు విధిలేక సర్దుకోవటం కాదు, అన్నీ ఉండి కూడా నిర్లిప్తత పెంచుకొని ఉన్నది ఎదుటివారికి పంచడమే గొప్ప సంస్కృతి. ఆధ్యాత్మిక చింతనతోడి వైరాగ్య జీవనం, ఆ మార్గంలో అచంచలంగా పయనిస్తున్న మహాత్ముల జీవితాల అనుసరణ, గడ్డి తినే బుద్ధిని గాడిలో పెట్టడం అనే గుణాల ద్వారా శాంతి సంతృప్తులు అనుసంధానమవుతాయనడంలో సందేహం లేదు.
1: డాక్టర్ ఆశావాది ప్రకాశరావు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి సోమందపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ కె హేమలత తెలియజేస్తారు.
2: రైతు సోదరుల అందరికీ నమస్కారము. మరి ఈరోజు మనము వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడము, దోమలు, ఈగలు మరియు సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందడం వలన జీవాలకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో గొర్రెలు మరియు మేకల పెంపకదారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి మొదటగా పాకల నిర్వహణ అంటే షెల్టర్ మేనేజ్మెంట్, తడి లేకుండా చూడడం, పాకల నేలలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి మరియు బురద లేక తడి లేకుండా జీవాలకు గిట్టలకు కుళ్ళు వ్యాధి అంటే ఫుట్ రాట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. పాకల్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. రాత్రి వేళల్లో చల్లటి గాలి నేరుగా జీవాలకు తగలకుండా పరదాలు లేక గోను సంచులు చుట్టూ కట్టాలి. మరియు వారానికి ఒకసారి పాకలలో బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నం చల్లడం ద్వారా క్రిములు చేరకుండా చూసుకోవచ్చు. ఇది పాకల యొక్క నిర్వహణ. రెండో విభాగానికి వచ్చినట్లయితే మేత మరియు త్రాగునీరు. వర్షంలో తడిసిన గడ్డిని నేరుగా జీవాలకు పెట్టకూడదు. దీనివల్ల పొట్ట ఉబ్బరం అనగా బ్లోట్ మరియు విరేచనాలు అవుతాయి. గడ్డిని కాసేపు ఆరబెట్టి ఇవ్వాలి. జీవాలకు కేవలము శుభ్రమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన త్రాగునీటిని మాత్రమే అందించాలి. నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మేతతో పాటు తగినంత ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్స్చర్, దీన్ని కూడా తప్పకుండా అందించాలి. మూడో విభాగానికి వచ్చినట్లయితే వ్యాధి నిరోధక టీకాలు అంటే వ్యాక్సినేషన్. వర్షాకాలం ప్రారంభానికి ముందే లేదా వర్షాకాలంలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధులకు ఖచ్చితంగా టీకాలు అనేది వేయించాలి. గొంతువాపు వ్యాధి అనగా హెచ్ఎస్ అంటే హిమరేజిక్ సెప్టిసీమియా, జబ్బవాపు వ్యాధి అనగా బ్లాక్ వాటర్, నెత్తిపిడుగు వ్యాధి దీనినే శాస్త్రీయంగా ఎంట్రోటాక్సీమియా లేదా పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా వలన వస్తుంది. గొర్రెలు మేకలలో వర్షాకాలంలో పచ్చగడ్డి ఎక్కువగా లభించే సమయంలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఇది ఒకటి. ఈ వ్యాధి సోకిన జీవాలు ఎటువంటి ముందస్తు లక్షణాలు చూపించకుండానే పిడుగుపడినట్లుగా క్షణాల్లో చనిపోతాయి. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దీనిని నెత్తిపిడుగు వ్యాధి లేదా జబ్బరోగం అని పిలుస్తారు. వ్యాధి రావడానికి ముఖ్యంగా మనం కారణాలు తెలుసుకున్నట్లయితే ఇది క్లాస్ట్రీడియం పర్ఫరింజస్ టైప్ డి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా జీవాలలో సాధారణంగా పొట్టలోనే నివసిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే జీవాలు ఒక్కసారిగా లేతగా ఉన్న పచ్చగడ్డిని లేకపోతే ఎక్కువ ధాన్యం గింజలను తిన్నప్పుడు పొట్టలోని వాతావరణం మారిపోతుంది. అప్పుడు దీనివల్ల ఈ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది అత్యంత శక్తివంతమైన విష పదార్థాలను అనగా టాక్సిన్స్ని విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్స్ పొట్టలో నుంచి రక్తంలో కలవడం ద్వారా జీవాలు త్వరగా మరణిస్తాయి. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు వచ్చినప్పుడైతే చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపి

కనిపించకముందే జీవం చనిపోతుంది. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే మాత్రము ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, జీవం ఒక్కసారిగా మేత మేయడం మానేసి గుంపులకు దూరంగా ఉంటుంది, మరియు కడుపు నొప్పితో నరక యాతన పడుతూ పళ్ళు కొరుకుతూ ఉంటాయి, నోటి నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. నరాల బలహీనత వల్ల తల వెనక్కి తిప్పి కింద పడి కాళ్ళు కొట్టుకుంటూ కొద్దిసేపట్లోనే చనిపోతాయి. ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, అతి ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం చాలా కష్టం, కాబట్టి మనకి నివారణ మాత్రమే ఏకైక మార్గం. మరి ఈ నివారణ ఎలా చేస్తామంటే, ఈటీ టీకా అంటే ఎంటెరోటాక్సిమియా పర్ఫరింజస్ టైప్ డి యొక్క టీకా వర్షాకాలం ప్రారంభానికి ముందే మే లేదా జూన్ నెలల్లో గొర్రెలు మేకలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎంటెరోటాక్సిమియా ఈటీ వ్యాక్సిన్ అనేది వేయించాలి. పిల్లలకు కూడా టీకాలు వేయించాలి. ఇప్పుడు తల్లి గర్భంతో ఉండే తల్లికి టీకాలు వేస్తే పుట్టిన పిల్లలకు కూడా 2 నెలల వరకు రక్షణ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు టీకా వేయించాలి. బూస్టర్ డోస్ కూడా దగ్గరలోని పశు వైద్యుడి సలహా మేరకు ఖచ్చితంగా అన్ని జీవాలకు కూడా వేయించాలి. ఈ వ్యాధిని ఇంకా ఎలా నివారించవచ్చు అంటే, మేతలో మార్పులు చేయడం ద్వారా. ఎలా చేయాలంటే, జీవాలకు ఒక్కసారిగా లేత పచ్చిగడ్డి మేతకు అలవాటు చేయకూడదు. ఎండుగడ్డి తినిపించిన తర్వాత పచ్చిగడ్డి మేతకు పంపించాలి. ధాన్యం గింజలను ఒకేసారి ఎక్కువగా పెట్టకూడదు. జీవాలలో వచ్చే తర్వాత వ్యాధి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్, ఫుట్ రాట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే కాలి కుళ్ళు వ్యాధి. ఇది గొర్రెలు మేకలు మరియు ఆవులలో వచ్చే ఒక తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పశువులు నిరంతరం తడి నేలల్లో, బురదలో లేదా పరిశుభ్రత లేని పాకల్లో గడపడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఒక పశువు నుండి మరొక దానికి వేగంగా వ్యాప్తిస్తుంది. మరి ఈ వ్యాధి కారకాలకి సంబంధించి వచ్చినట్లయితే, ఈ వ్యాధి ప్రధానంగా 2 రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకటి ఫ్యూసో బ్యాక్టీరియం నెక్రోఫోరం, 2వది డైక్లోబ్యాక్టర్ నోడోసిస్ అనే 2 బ్యాక్టీరియల్స్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ ఫ్యూజో బ్యాక్టీరియం నెక్రోఫోరం, ఇది సాధారణంగా మట్టిలో మరియు పశువుల పేడలో ఉంటుంది. గిట్టల మధ్య చర్మాన్ని దెబ్బతీస్తుంది. మరి డైక్లోబ్యాక్టర్ నోడోసిస్ అనే ఈ బ్యాక్టీరియా, ఇది గిట్టల్లోని హార్డ్ లేయర్, ఏదైతే గట్టిగా ఉంటుందో గిట్టల్లో ఆ లేయర్ని దెబ్బతీసి కుళ్ళిపోయేలా చేసే ప్రధానమైన బ్యాక్టీరియా. మరి ఈ ఫుట్ రాట్కి సంబంధించిన ముఖ్య లక్షణాలు అంటే సిమ్టమ్స్, పశువుల్లో చూసే సిమ్టమ్స్ విషయానికి వచ్చినట్లయితే, తీవ్రమైన కుంటితనం అంటే సివియర్ లేమ్నెస్, పశువు నడవలేక కుంటుతుంటుంది. ఎందుకంటే గిట్టలు బాగా దెబ్బతింటాయి కాబట్టి పశువులు నడవలేవు, కుంటుతుంటాయి. నొప్పి వల్ల ఎప్పుడూ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది, లేకపోతే మోకాళ్ళపైన నిలబడతాయి. తర్వాత దుర్వాసన మరియు పుండ్లు, ఈ గిట్టలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి భయంకరమైన వాసన మరియు పుండ్లు ఏర్పడి పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాళ్ళ గిట్టల మధ్య చర్మము ఎర్రగా మారి వాపు వస్తుంది. ఈ భాగం కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైతే గిట్టల పైపొర అంటే హూఫ్ వాల్ అంటారన్నమాట, లోపల మాంసం నుండి విడిపోతుంది కంప్లీట్గా. ఇప్పుడు మనకి పశువుల యొక్క గిట్టలు లోపల మాంసం నుండి విడిపోయి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. తర్వాత బరువు తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం కూడా, ఎందుకంటే ఇంత నొప్పి ఉన్నప్పుడు పశువులు సరిగ్గా మేతమేయవు, దానివల్ల బరువు కూడా తగ్గిపోతాయి. అలాగే నడవలేక మేత కూడా సరిగ్గా మేయవు, కాబట్టి పశువులు తొందరగా చిక్కిపోతాయి. మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ కంట్రోల్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వ్యాధి సోకిన పశువులను మనము వేరు చేయాలి. అంటే దీన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అంటారు. అంటే హెల్దీగా ఉండే పశువుల నుంచి ఈ వ్యాధి సోకిన పశువులని ఖచ్చితంగా వెంటనే వేరు చేసి, మొదటగా కుంటుతున్న పశువులను గుర్తించి ఆరోగ్యంగా ఉన్న మంద నుండి వారిని వెంటనే వేరు చేసి, లేదా మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా మిగిలిన పశువులకు గిట్టలకు కూడా వ్యాపించకుండా నివారించుకోవాలి. తర్వాత అది గిట్టలను కత్తిరించడం, అంటే దీన్ని ఏమంటారంటే హూఫ్ ట్రిమ్మింగ్ అంటారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైతే మనకి పశువులకి కుళ్ళిపోయినా లేకపోతే అదనంగా పెరిగిన గిట్టలు ఉంటాయో వాటిని బ్లేడ్ ద్వారా లేకపోతే హూఫ్ ట్రిమ్మర్తో జాగ్రత్తగా కత్తిరించి తీసివేయాలి.

సేద్యపు సిద్ధుల కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి సోమందపల్లి పశు వైద్యాధికారిని డాక్టర్ కె హేమలత తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతు నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్లు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి

0: నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృతలగూడి డ్రైన్స్ ఏదైతే ఉండో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 13వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ కవితలు కథానిక వినిపిస్తారు శ్రీ వి చంద్రశేఖర శాస్త్రి. చివరిగా భక్తిమాల సినీ భక్తిగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 రవాణా శాఖ అందిస్తున్న సేవలు. అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎం వీర్రాజు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల విజయవాడ కేంద్రం నుండి 10:30 వాణిజ్య సందేశాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో డి బాలబ్రహ్మం హరికథ వినిపిస్తారు. అంశం కాండవ దహనం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రసీమ సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 8:40 సినిమా పాట, 8:45 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కా వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపైన ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు

0: పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై 100,000 మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడల వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామిడిలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన

0: ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకుడు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 63వ శ్లోకం.

यथेच्छसि तथा कुरु इति। ఈ విధంగా తే నీకు మయా నా చేత గుహ్యాత్ రహస్యాలన్నిటికంటే గుహ్యతరం అత్యంత రహస్యమైనట్టి జ్ఞానం తత్వజ్ఞానము దానిని సాధించే ఉపాయము కూడా ఆఖ్యాతం చెప్పబడింది. ఏతత్ ఈ చెప్పబడిన విషయాన్ని అశేషేణ సంపూర్ణంగా విమృశ్య విమర్శ చేసి యథా ఏ విధంగా ఇచ్చసి కోరుకుంటావో తథా కురు ఆ విధంగా చేయి.

అర్జున, లోకంలో గల జ్ఞానాలన్నిటిలోకి రహస్యాతి రహస్యమైన తత్వజ్ఞానాన్ని, దాన్ని సాధించే జ్ఞానోపాయాలను కూడా నేను నీకు ఉపదేశించాను. ఈ చెప్పిన దానిని గురించి విమర్శపూర్వకంగా పునరాలోచన చేసుకో. అయితే ఆ పర్యాలోచన పాక్షికంగా కాకుండా పరిపూర్ణంగా ఉండేటట్లు చూసుకో. అలాంటి పర్యాలోచన చేసిన తర్వాత నీ నిర్ణయం నీవు తీసుకో, దాని ప్రకారమే నడుచుకో. అందుకోసమే భగవానుడు చెప్పింది జాగ్రత్తగా విను, విన్నది విమర్శించుకో, నిర్ణయం మాత్రం నీదే అని విస్పష్టంగా చెప్తున్నాడు. ఇది అసలైన గురువు యొక్క లక్షణం. బలవంతపెట్టి చేయించేది ఆధ్యాత్మిక సాధన కాదు. శిష్యుడు ఇష్టపూర్వకంగా చేసేది మాత్రమే సాధన అవుతుంది. అందుకే భగవానుడు తన ఉపదేశాన్ని యథేచ్ఛసి తథాకురు అంటే నిర్ణయం నీదే అంటున్నాడు.

0: विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु, यथेच्छसि तथा कुरु।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి హేమావతిలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 13వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ కవితలు కథానిక వినిపిస్తారు శ్రీ వి చంద్రశేఖర శాస్త్రి. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి.

0: ప్రారంభం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: సమాచార వేదిక. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్న దృష్ట్యా ఈ నెల 6న, అంటే నేడు సోమవారం, జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కారం వేదిక రెవెన్యూ క్లినిక్ ద్వారా అర్జీల స్వీకరణను రద్దు చేశామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అర్జీలు ఇవ్వడానికి ఎవరు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన చెప్పారు. తనతో పాటు జాయింట్ కలెక్టర్, ఇతర అన్ని శాఖల జిల్లాధికారులు క్షేత్రస్థాయిలో సర్ అమలుపై పర్యవేక్షించాల్సి ఉందన్నారు. దీంతోనే సోమవారం PGRSను రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ మందుకొడిగా సాగుతోంది. గత నెల 15న మొదలైన ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. అయితే ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని దాదాపు పూర్తి చేసిన సిబ్బంది వాటిని తిరిగి తీసుకుని ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు BLOలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లకపోవడం, ఆశించిన స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. డిజిటలైజేషన్ అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే 21వ స్థానంలో ఉండటం గమనార్హం. శ్రీ సత్యసాయి జిల్లా 18వ స్థానంలో ఉండి 2 జిల్లాల కలెక్టర్లు సర్పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్న క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాగుల సేకరణ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 2472 మెట్రిక్ టన్నుల రాగి సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 రైతుల నుంచి రాగులు సేకరించి 12.08 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మొదట జిల్లాకు 1500 మెట్రిక్ టన్నులు లక్ష్యాన్ని కేటాయించగా రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం అదనంగా 1010 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో రాగులు కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన నిబంధనల ప్రకారం గత నెలాఖరుతో గడువు ముగిసింది. కొనుగోలు కేంద్రాలను అధికారికంగా మూసివేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. సర్, ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ జస్వంత్రావు అన్నారు. ఆయన ఆదివారం నగరంలోని అరవింద్ నగర్, నాయక్ నగర్, రహమత్ నగర్, ఆదిమూర్తి నగర్, గుల్జార్పేట, సుభాష్ రోడ్డులకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల బీఎల్ఓలు ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫారాల స్వీకరణలో వెనుకబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రజల నుంచి ఎక్కువ పరిణామంలో ఫారాలు తీసుకోవాలన్నారు. మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. స్వామికి ఉదయం నుంచి అర్చకులు, అభిషేకాలు, పంచామృతాభిషేకం,

0: పూజ, మహానైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. యాగమండపంలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర బీజాక్షర హోమంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్

0: రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: విన్న పాట సీతాకోక చిలుక చిత్రం కోసం. సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతమది. ఆ పాటకు సంగీతం కెవి మహాదేవన్. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: నవలా స్రవంతి శీర్షికన పున్నాగపులు నవల 13వ భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
2: నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 13వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ తన పెదనాన్న పేరిట కట్టబడినదని తెలుసుకుని అక్కడి పద్ధతులకు కట్టుబాట్లకు క్రమంగా అలవాటు పడుతుంది. అక్కడే ఉంటున్న స్వప్న అనే అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మాదక ద్రవ్యాలకు బానిస అయిందని డాక్టర్ కృష్ణ ద్వారా తెలుసుకుని ఆమెను బాగు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని మాట ఇస్తుంది. ఈ మధ్య ఒకసారి పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళి వచ్చిన తనకి జీకే హీలింగ్ సెంటర్లో దొరికే ప్రశాంతత ఇంట్లో దొరకడం లేదని భావిస్తుంది. మరిది రఘు, డాక్టర్ కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసుకుంటుంది. తన పెదనాన్న గోకుల కృష్ణ తన పెళ్లిలో తనకి బహుమతిగా ఇచ్చిన పుస్తకాన్ని అప్పుడు నిర్లక్ష్యంగా పడేసినా ఇప్పుడు రఘు సలహా మీద ఆ పుస్తకం చదవడం ప్రారంభిస్తుంది. చదువుతుంటే తనలో తనకే తెలియని మరొక రాధ ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈలోగా భర్తకి తిరిగి అటాక్ వస్తుంది. రాజారావుని బాగు చేయడంలో ఆమె పూర్తి సహకారం కావాలని రాజారావు గీసిన బొమ్మను రాధకు ఇచ్చి విశ్లేషించమంటాడు డాక్టర్ కృష్ణ. ఒకరోజు జనరల్ వార్డుకు వెళ్లిన రాధకు రాణి అనే పేషెంట్ భర్త నిరాదరణకు గురైన స్త్రీ అని తెలుసుకుని బాధపడుతుంది. ఆమె కొడుకు సుందర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని లైబ్రరీకి వెళుతుంది. తిరిగి అతనిని జనరల్ వార్డులో వదిలి వెళుతుంది. అలా తన గదికి వెళ్లినా ఆ రాత్రి సుందర్ గురించిన ఆలోచనలతో నిద్రపట్టదు రాధకు. అతనిని చూడాలని తిరిగి జనరల్ వార్డుకి వెళుతుంది. తాను ఊహించినట్లే సుందర్ నిద్రపోక తల్లినే చూస్తూ కూర్చుంటాడు. అతని తల్లికి ఆ రోజు కాస్త సీరియస్ అయిందని అతని ద్వారా తెలుసుకుంటుంది. అతనిని బొజ్జగించి నిద్రపుచ్చుతుంది. ఒకరోజు నర్స్ గౌరీ రాధను షీలా మేడం దగ్గరకు తీసుకువెళుతుంది కౌన్సిలింగ్ కొరకు. షీలా మేడం పట్ల ఆకర్షితురాలైన రాధ తనకే తెలియకుండా స్వప్నని ఆవిడ దగ్గరకు తీసుకొస్తానని మాట ఇస్తుంది. ఇక వినండి పున్నాగపూలు నవల 13వ భాగం. మర్నాడు హాస్పిటల్ అంతా అల్లకల్లోలం. స్వప్న పారిపోయింది. వాళ్ల అన్నయ్య రౌడీ గ్యాంగ్తో వచ్చి హాస్పిటల్ ముందు గొడవ పెట్టుకున్నాడు. మర్యాదగా రేపొద్దునకల్లా నా చెల్లెలు కనబడకపోతే బండ భాష ఉపయోగిస్తున్నాడతను. అతనితో వచ్చిన వాళ్లు మీడియాను పిలుస్తాం అని భయపెడుతున్నారు. బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తున్న రాధ బిక్కచచ్చిపోయింది. ఎక్కడికి పోయింది ఈ పిల్ల? అయినా ఇంత గోల చేస్తారేమిటి వీళ్ళు? వాళ్ళు అమ్మాయిని పెట్టే చిత్రహింసకు ఏనాడో పారిపోవలసింది. ఎక్కడికి పోయి ఉంటుంది? ఆలోచిస్తే చాలా బాధగా ఉన్నది. డాక్టర్ పిళ్ళై వాళ్లతో మాట్లాడుతున్నాడు.

0: సర్ది చెబుతున్నాడు. గబగబా కిందకొచ్చింది రాధ. సిస్టర్ పరిమళ చుట్టూ నలుగురు ఐదుగురు పేషెంట్స్. ఏమైపోయిందా అమ్మాయి? వాచ్మెన్ ఏం చేస్తున్నారు?
1: నేనప్పుడే చెప్పాను డాక్టర్కు అట్లాంటి పేషెంట్స్ను ఎంకరేజ్ చెయ్యొద్దని, వినరు చెప్పేస్తోంది పరిమళ.
0: రాధ వచ్చి ఏదో అడగబోయి ఠక్కున ఆగిపోయింది. తలుపు దగ్గర డాక్టర్ కృష్ణ. పరిమళ ఇటు తిరిగి మాట్లాడుతోంది. ఆమెకు అతన్ని చూసే అవకాశం లేదు. గభాల్న పరిమళ డాక్టర్ అన్నది రాధ. ఉలిక్కిపడి వెనక్కి చూసింది పరిమళ. కృష్ణ ముఖంలో భావం ఏమిటది? అరచేతులు చల్లబడ్డాయి రాధకు. పరిమళ ముఖం వాడిపోయింది.
1: అయిందా పంచాయతీ?
0: సారీ డాక్టర్. పారిపోయినంత స్పీడ్గా వెళ్ళిపోయింది పరిమళ. ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. రాధకు ఏం చేయాలో తెలియలేదు. కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లయింది. కృష్ణ గేటు వంక చూస్తున్నాడు. డాక్టర్ పిళ్ళై ఏమని సర్ది చెప్పాడు? ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
1: రాధ ఒకసారి ఇటు రండి, పిలిచాడు డాక్టర్ కృష్ణ.
0: భయంగానే లోపలికి వెళ్ళింది రాధ. డాక్టర్ పిళ్ళై కూడా వచ్చాడు.
1: ఏమిటి రాధ, భయపడిపోయారా?
0: చల్లటి మంచినీళ్ళిస్తూ అన్నాడు డాక్టర్ కృష్ణ. గబగబా తాగేసింది రాధ. డాక్టర్ పిళ్ళై కూడా నీళ్లు తాగుతూ ఏమిటేమిటో చెప్తున్నాడు. ఫోన్ వచ్చింది కృష్ణకు.
1: థ్యాంక్ యూ సార్.
0: అక్కర్లేదు ప్రస్తుతానికి, అవసరం వస్తే నేనే కాల్ చేస్తాను.
1: ఐజీగారు ఏమన్నా హెల్ప్ కావాలా అన్నారు.
0: అక్కర్లేదు ప్రస్తుతానికి అని చెప్పాను.
1: ఏమిటి, ఇంకా గోల చేస్తాడంటావా?
0: డాక్టర్ పెళ్ళైని అడిగాడు కృష్ణ. చెయ్యడు, మన దగ్గర ఉన్న సీడీ సంగతి చాటుగా తీసుకువెళ్ళి చెప్పాను, అంతే, మళ్ళీ పత్తాలేడు.
1: సీడీ ఏమిటి?
0: చూస్తారా, సీడీ ఆన్ చేశాడు డాక్టర్ పెళ్ళై. స్వప్నకు వాళ్ల వదిన డ్రగ్స్ ఇవ్వడం, ఏడుస్తున్న స్వప్నను సిరంజి పెట్టి రక్తం వచ్చేలా గుచ్చడం, స్వప్న అన్నగారు హాస్పిటల్ మంచానికి ఆమె జుట్టు కట్టేయడం, వాళ్ల వదిన చేతుల్లో డ్రగ్స్, వాటి పేరు, అన్ని రికార్డ్స్ అయ్యాయి. స్వప్న కాలు మీద వాత, కళ్ళు మూసుకున్నది రాధ చూడలేక. ఆ తర్వాత సీన్లో స్వప్నను అన్నగారు అమానుషంగా చావగొట్టడం, రాధ ఎక్కడునుంచో పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడడం. ఇదేమిటి, ఇదెప్పుడు రికార్డ్ చేశారు?
1: గభాలన లేస్తూ అన్నది రాధ.
0: పిళ్ళై చెప్పాడు, ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని మీరు తీసుకోక తప్పదు రాధ.
1: హాస్పిటల్ నడపడం అంటే సామాన్య విషయం కాదు. అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. మంచికి జరగని గుర్తింపు, పబ్లిసిటీ, చెడుకు జరుగుతుంది ఎప్పుడు. మన ఓల్డేజ్ హోమ్లో దాదాపు 70 మంది అతి ప్రశాంతంగా జీవిస్తున్నారు. మన ఆర్ఫనేజ్లో దాదాపు 100 మంది పిల్లలు ప్రేమను, ఆప్యాయతను పొందుతున్నారు. కానీ వీటికి రాని పబ్లిసిటీ ఇదిగో ఇట్లాంటి ఒక విషయానికి వస్తుంది. గతంలో 1-2 అనుభవాల తర్వాత మా జాగ్రత్తలో మేముంటున్నాం.
0: ఆమెనే గమనిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. కూర్చోండి రాధ అన్నాడు. గభాలను కూర్చుండిపోయింది రాధ. ఈ ఐడియాలన్నీ ఐజీగారే ఇచ్చారు. ఆయనకు మీ పెదనాన్నంటే గొప్ప ఆరాధన. ఈ హాస్పిటల్ ఇలా నడుస్తూ ఉన్నదంటే ఇట్లాంటి శ్రేయోభిలాషుల ఆసరా ఉండడమే ముఖ్య కారణం చెప్పాడు కృష్ణ.
1: ఏమైపోయింది స్వప్న? ఆ ప్రయత్నంగా పైకి అనేసింది. బహుశా మిమ్మల్నే కాంటాక్ట్ చేస్తుందేమో. టేబుల్ మీద పేపర్ వెయిట్ని గుండ్రంగా తిప్పుతూ ఆమె వంకే చూస్తూ అన్నాడు డాక్టర్ కృష్ణ.
0: నన్నెందుకు కాంటాక్ట్ చేస్తుంది?
1: కంగారుగా అన్నది రాధ.
0: ఎందుకంటే ప్లీజ్ కాసేపు కూర్చోండి రాధ, పేషెంట్ వచ్చారు. కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు కృష్ణ. నర్స్ గౌరీ అక్కడ ఉన్నది. బయట కుర్చీలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తోంది రాధ.
1: స్వప్న ఏమైపోయి ఉంటుంది? ఏవైనా అయిపోవచ్చు. రైలు పట్టాలపైన దిక్కులేని శవం వగైరా వార్తలు ఒళ్ళు జలదరించింది రాధకు.
0: చి, ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నానేమిటి అని ఆలోచనలో దారి మళ్లించాలనే ప్రయత్నిస్తోంది. డాక్టర్ పిళ్ళై ఒక ఫైల్ తీసుకుని డాక్టర్ కృష్ణ రూమ్కి వెళ్ళాడు.
1: వెళుతూ, రాధ, ఆవిడ కాంతం గారు గమనించారా అన్నాడు.
0: కొంచెం తొంగి చూసింది రాధ. నెరసి నెరవని నొక్కు నొక్కుల జుట్టు, కాటుక కళ్ళు, పెద్ద బొట్టు, 3 రాళ్ల కుచ్చు ముక్కు పుడక, గద్వాల్ చీర, చాలా హుందాగా ఉన్నారావిడ. మినిస్టర్ గారి భార్య, 6 నెలల కన్నా బ్రతకదు రిపోర్ట్ ప్రకారం. చాలా లేటుగా వచ్చింది మన హాస్పిటల్కు చెప్పి వెళ్ళాడు డాక్టర్ పిళ్ళై.
1: అంత అందమైన మనిషి, అంత హుందాలో ఉన్న మనిషి 6 నెలల కన్నా బ్రతకదా?
0: వాకిట్లో పడవంత కారు, వంది మాగతులు. ఆ విషయం ఆవిడకు ఎలా చెప్తారు వీళ్ళు? కుతూహలంగా వింటోంది రాధ.
1: కాంతం గారు, ఇవిగో ఇవన్నీ మీ రిపోర్ట్స్.
0: నేనొక ప్రశ్న వేయనా?
1: అడగండి డాక్టర్.
0: రిపోర్ట్ను బట్టి మీరు 6 నెలల కన్నా బ్రతకరు.
1: హడలిపోయింది రాధ.
0: అదేమిటి, పేషెంట్కు అలా చెప్తాడు ఈ డాక్టర్, పిచ్చా?
1: అవతల నుంచి మౌనం.
0: షాక్ తిన్నారా? ఆవిడ దగ్గరకొచ్చి లాలనగా చెయ్యి పట్టుకుని అడిగాడు కృష్ణ. ఆమె కళ్ళ నిండా నీళ్లు, గట్టిగా కొంగు పట్టుకున్నది. కంటిన్యూ తుడుచుకుంటూ దుఃఖం మింగడానికి ప్రయత్నిస్తోందామె.
1: మీరు 6 నెలలు అంటే 180 రోజుల కన్నా బ్రతకరు అన్నమాట విన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచించి ప్రవర్తించాలా ఆంటీ?
0: ఏడ్చేయండి ఆంటీ, గట్టిగా ఏడవండి. ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కృష్ణ. మొహమాటంగా అతని గుండెలకు తల అంచి మెల్లిగా కన్నీళ్లు ఆపుకోకుండా అలా అలా వెక్కుతూ బోరున ఏడ్చింది కాంతం. గభాలను లోపలికి వెళ్లబోయి ఆగిపోయింది రాధ. డాక్టర్ పిళ్ళై, గౌరీ ఇద్దరూ ఆమె దగ్గరగా ఉన్నారు.

0: గౌరీ, మన క్యాంటీన్కి వెళ్ళి 2 చల్లటి రోజ్ మిల్క్లు పట్టుకురమ్మను. డాక్టర్, ఆవిడ పర్వాలేదు, తెప్పించు. తడబడుతూనే ఫోన్ చేసింది గౌరీ. నేను తాగకూడదు కదా కృష్ణ, సందేహంగా చూస్తూ అన్నది కాంతం. పర్వాలేదు, నేనేగా ఇచ్చేది, తాగేయండి. చిన్నపిల్లలాగా 2 గ్లాసుల రోజ్ మిల్క్ గటగటా తాగేసింది కాంతం. ఆవిడ ముఖంలో తెలియని ఆనందం. రాధకు కూడా నోరు ఊరింది. తను ఏదైనా అలా కోరుకుని తాగాలనుకుని ఎన్ని రోజులైంది. నాకు రోజ్ మిల్క్ ఇష్టమని నీకెలా తెలుసు కృష్ణ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అన్నది కాంతం. నేను గురువుగారు మీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్. ఫీజు తీసుకొని డాక్టర్వి, బిల్లు పంపని డాక్టర్వి, ఎలా బ్రతుకుతావయ్యా అని మీరు మందలించేవారు. మీలాంటి ఆత్మీయులుండగా నాకేం భయం అనేవాడు జీకే. ఎంత గొప్ప డాక్టర్ అయ్యా, ఎంత అద్భుతమైన మనిషి. మా ఇంట్లో పిల్ల మేక ఎవరికేం వచ్చినా ఫోన్ చేస్తే వచ్చేవాడు. రోగమనే కాదు, ఎవరికి మనసు బాగా లేకపోయినా తగాదాలు పెట్టుకున్నా నేనున్నానంటూ వచ్చేవాడు. కాసేపు మాట్లాడగానే అన్నీ మర్చిపోయేవాళ్ళం. నువ్వు నమ్ముతావు నమ్మువో కృష్ణ, మా అత్తగారి దగ్గర ఇప్పటికే ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్ పాతదైన ఆవిడ భగవద్గీత పారాయణ పుస్తకంలో ఉంటుంది. డాక్టర్ జీకే ఫోటో వంక ఆరాధనగా చూస్తూ అన్నది కాంతం. అవునా, అలా నేను కూడా ఆయనతో కలిసి వచ్చేవాడని. అప్పుడు మీరు మాకు స్పెషల్గా రోజ్ మిల్కే తయారు చేసి ఇచ్చేవారు. ఎందుకు ఆంటీ మా కోసం స్పెషల్గా అని నేను మొహమాటంగా అంటే, ఏం పర్వాలేదు, ఆవిడకు రోజ్ మిల్క్ ఇష్టం, అందుకే మనకి ఇచ్చి తను తాగుతుంది. ఈ ఇళ్లాలో అనుకునే వాళ్ళతో ఇదే ప్రాబ్లం. వాళ్ళకి ఇష్టమైన చిన్న చిన్న ఆనందాలను కూడా అనుభవించాలంటే గిల్టీ ఫీల్ అయ్యేట్లు చేస్తుంది ఈ వ్యవస్థ. అందుకే మనం రోజ్ మిల్క్ తాగి ఆవిడను ఉద్ధరిద్దాం అనేవారు జీకే. అది గుర్తుంచుకుని తెప్పించాను ఇప్పుడు, నవ్వుతూ చెప్తున్నాడు కృష్ణ. చాలా థ్యాంక్స్, నీకో విషయం చెప్పను కృష్ణ. డాక్టర్ జీకే రావడం మానేసిన తర్వాత నేను ఎప్పుడూ రోజు మిల్క్ తాగలేదయ్యా. మళ్ళీ ఇన్నాళ్లకి ఇప్పుడు కాంతం గొంతులో జీర. ఎందుకండి, మీరు ఆ తర్వాత ఎన్ని పార్టీలో అటెండ్ అయి ఉంటారు, ఏం కావాలంటే అవి తెప్పించుకునే స్తోమత చాలా ఉన్నది మీకు, డాక్టర్ పిళ్ళై అన్నాడు. నిజమే, ఎందుకంటే తెలియదు, ఏది నాకు కావాలో జ్ఞాపకం ఉండదు. అంటే మీ పనులు బాధ్యతలు తప్పనిసరి పనుల మధ్య మీరు అనేవారు ఆ లిస్టులో ఆఖరివారన్నమాట. అవునా, ఏది కావాలన్నా అది దొరకడం వేరు, మీకు కావలసినదేమిటో ఎంచుకుని అదే కావాలని కొనుక్కోవడం వేరు, తేడా ఉన్నది కదా, ఆలోచిస్తోంది కాంతం. నవ్వేసింది. అలా ఎలా వీలవుతుందయ్యా, మనకు నచ్చినవి ఎవరికైనా నచ్చకపోతే సమస్య కదా, ఎందుకొచ్చిన గోళని. ఇదేమిటి డాక్టర్, క్లినిక్కా, బాతాఖాని కొట్టే డ్రాయింగ్ రూమా? ఆవిడకు ట్రీట్మెంట్ చెప్పారా వీళ్ళు? 6 నెలల్లో పోతామని భయపెట్టారు. ఏమైంది వీళ్ళకు, భయంగా విసుగ్గా ఆలోచిస్తుంది రాధ. సరే, అయిందేదో అయిపోయింది, ఇది మీ జీవితంలో 6 నెలలు ఆలోచించుకోండి, ఎలా బ్రతకాలనుకుంటున్నారు. మీకు ట్రీట్మెంట్ వీలైనంత బాధ తగ్గించే విషయం మేము చూసుకుంటాం. ఎలా హాయిగా మీకు నచ్చిన విధంగా బ్రతకాలనుకుంటున్నారు అన్నది మీరు నిర్ణయించుకోవాలి. చటుకున దోసిల్లో ముఖం దాచుకుని భోరుమన్నది కాంతం. ఆవిడకు ఏదో మూడు మారుతుంటే మళ్ళీ ఈ విషయం గుర్తు చేస్తారేమిటి, కంగారుగా ఉన్నది రాధకు. మినిస్టర్ గారితో మేము మాట్లాడచ్చుగా, ఓరగా చూస్తూ అడిగాడు డాక్టర్ పిళ్ళై. అదేమిటి, ఆయన మినిస్టర్ అయితే ఆవిడకు భర్త, ఆయనతో మాట్లాడక తప్పదు, కొన్ని చెప్తూ ఆవిడనే చూస్తున్నాడు డాక్టర్ కృష్ణ. ఆ విషయం ఆయనకు గుర్తు చేస్తే కానీ తెలియదు కృష్ణ, కళ్ళు తుడుచుకుంటూ అన్నది కాంతం. ఆయన వృత్తి అట్లాంటిది, సర్ది చెప్తున్నట్టు అనబోయాడు కృష్ణ. ఏమిటయ్యా, ఏమిటా వృత్తి, పొలిటీషియన్ కాబట్టి భర్తనని తండ్రినని బిడ్డనని మర్చిపోవాలా, ఎవరిని ఉద్ధరిస్తున్నాడని దేశాన, అంతకన్నా అబద్ధం లేదు, పోని తనను ఉద్ధరించుకుంటున్నాడా, మరింత దిగజారిపోవడం తప్ప. చిన్న కూతురు కాపురం కడతేరిపోతోంది, చిన్న కొడుకు జులాయి వెధవులా తిరుగుతున్నాడు, ఈయన పలుకుబడి అడ్డం పెట్టుకుని వెధవ పనులు చేస్తున్నాడు, ఎంతసేపు సంపాదన యావ, ఏం చేసుకుంటాడు, కట్టుకుపోతాడా. నాకు క్యాన్సర్ అని తెలుసు, బాధపడుతున్నానని తెలుసు, హోదాకు తగ్గ హాస్పిటల్లో చూపించమని చెప్పాడు తప్ప నాకేం జరుగుతుంది, ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నాకేం కావాలి, ఏమన్నా తెలుసు ఆ మనిషికి. గబగబా చెలరేగిపోతోంది కాంతం. నిర్ఘాంతపోయింది రాధ. అదేమిటి, అంత పరువు ప్రతిష్ట డబ్బు ఉన్న మనిషి అలా బయటపడిపోతుంది ఏమిటి, 6 నెలల కన్నా బ్రతకనని తెలిసాక మొదటి మార్పా ఇది. పర్వాలేదాంటీ, మేమంతా ఉన్నాం, మిమ్మల్ని మేం కాపాడటానికి ప్రయత్నిస్తాం. ఈ పరిస్థితిలో మీరు ఇంట్లో ఉండడం కన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి, నేను మీ వారితో మాట్లాడతాను సరేనా. ఆవిడ 2 చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కృష్ణ.
1: కృష్ణ
0: మరొకసారి బౌరుమన్నది కాంతం. పర్వాలేదు రండి, ఆవిడను పొదవి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు కృష్ణ. రాధ, ఈవిడ కాంతం గారు, హెల్త్ మినిస్టర్ గారి భార్య. ఈ అమ్మాయి రాధ, డాక్టర్ జీకే గారి తమ్ముడి కూతురు, పరిచయం చేశాడు కృష్ణ. అరే రాధ, ఎంత పెద్దదైంది, డాక్టర్ జీకేకి ప్రాణం. ఈ పాపంటే బంగారు తల్లి అని పిలిచేవారు. చిన్నప్పుడు మీ పెదనాన్నగారితో మా ఇంటికి చాలాసార్లు వచ్చేదానివమ్మా, చిలకల బోలెడు కబులు చెప్పేదానివి. ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్న ఆవిడనే చూస్తోంది రాధ. 6 నెలల్లో ఈవిడ పళ్ళగంపలా కళకళలాడుతున్న ఈవిడ ఉండదు భూమి మీద. గుండె

0: పట్టినట్టయింది రాధకు. చిన్నప్పుడు మా ఇంట్లో మీ పెదనాన్న దెబ్బరొట్టి తినిపించేవారు నీకు తెలుసా? ఆవిడ కళ్లలో ఆప్యాయత రాధకు గతంలోకి తీసుకుపోయింది. మీరు పప్పు చెక్కలు కూడా బాగా చేసేవారు. ఆ, గుర్తుకొచ్చిందా? ఏమిటి నువ్విక్కడ? అనుమానంగా చూస్తూ అడిగింది. ఇంత చిన్న వయసులోనే నీకేమైనా వ్యాధ అన్న ప్రశ్న ఆవిడ గొంతులో వినిపించింది. ఆవిడ భర్త మన పేషెంట్, అంతే. అంతే కదా, ఎలా ఉన్నది మీ ఆయనకు? పర్వాలేదు, నచ్చుకుతూ అన్నది రాధ. వస్తానమ్మా, ఆప్యాయంగా బుగ్గ తడిమి ఒళ్ళంతా కొంగు కప్పుకుని బయటకు అడుగువేసింది కాంతం. పావుట చెంగంతా జరి లోపల ఏ అవయవానికి ఏ చెదపెట్టిందో. వాకిట్లో కారు చుట్టూ ఐదుగురు వివిధ హోదాల్లో ఆవిడ కోసం వెయిటింగ్. ఆవిడ మటుకు ఒంటరిగా తూలింది ఆవిడ. డాక్టర్ కృష్ణ గభాలను వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. ఒక్కసారి అతన్ని కళ్ళెత్తి చూసి పడవంత కారులో కూర్చుంది కాంతం. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 13వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హేమావతి ప్రభాత సంచికలో ఇప్పుడు విందాం స్వీయ కవితలు. కథానిక వినిపిస్తారు శ్రీ వి చంద్రశేఖర శాస్త్రి.
3: మర్రి నా ఆదర్శం. మా ముత్తవ్వ మర్రి విస్తరాగును కాశీలో వదిలిపెట్టిందని తెలిసినప్పుడే మా ఊరి మర్రి చెట్టుతో నా వారసత్వం తెలిసి వచ్చింది. ఇంతపాటి మొదలుతో చిగురుస్తున్న కొత్త ఆశల ఆకులతో నవనవలాడే ఈ చెట్టు ఎంత ప్రాచీనమైందో అంత నవీనమైంది. మూలగత చరిత్రను తలుచుకుంటూ ముందుకు సాగుతున్న ప్రగతి రథం. ఎన్ని ఊహలు, ఎన్ని ఊసులు, ఎన్నెన్ని సంగతులో ఈ చెట్టును కదిలిస్తే తన తుదిశ్వాస ఇక్కడే వదిలిపెట్టాలని అవ్వ ఎంతగా ఆశపడిందో. రెట్టింపు అవుతాయనే నమ్మకంతో అమ్మ చిన్నతనంలో చిల్లర పైసలు దాచిపెట్టింది ఈ మర్రి క్రిందే. ఏమీ ఆశించక తాత పరక పట్టి అద్దంలా శుభ్రం చేసింది ఈ చెట్టు ప్రాంగణమే. ఆప్యాయంగా అన్నీ సమకూర్చి అలరించిన క్రమశిక్షణతో బెదురు పుట్టించే అలనాటి నాన్న మర్రి చెట్టు. పగలంతా ఆటపాటలతో ఆదరించిన రాత్రికి మాత్రం చీకటి దుప్పటి కప్పుకున్న దయ్యంలా భీతి కొలిపేది. కాళహస్తయ్య అవధాన పటిమ, అగ్రహారం పేరంటాళ్ల సంగీత మహిమ, కలగలిసిన వింత స్వరం, గాలి తాకిడికి మర్రి చేసే శబ్దం, ప్రభాత ప్రదోష సమయాల్లో రకరకాల పక్షులు చేసే కచేరీ భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించేది. అంజనంపై దృష్టిరేఖలు ప్రసరించి సత్యాన్ని కనుగొన్నట్లు ఆకుల సందుల మధ్య నుంచి లేత సూర్యకిరణాలు నేలకు దిగి మంత్రనగరి కవాటాలను తెరిచినట్లుండేది. ఎర్రని జరీ పుటాలతో అమ్మ కట్టిన ఆకుపచ్చని పట్టుచీరలా మెరిసిపోయేది. తల్లిలాంటి బరువైన కాండం, ఆకాశం కంటే ఉన్నతంగా తండ్రిలా రక్షించే విశాల పత్రహరితముతో మా ఊరికి నామఫలకంలా ఉండేది. ఇంట్రావీనల్ సిరంజీలతో ఉబికి వచ్చిన పాతాళగంగ పల్లె చుట్టూ కాల్వలై ప్రవహిస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఊరిలోకి అడుగుపెట్టిన ప్రతి బాటసారికి వడ్డించిన విస్తరి అయ్యేది ఈ మర్రి. ఒరిమళ్లలో కష్టించి వచ్చిన రైతన్నలకు ఉచిత శీతల వసతి గృహమై శ్రమశక్తిని గౌరవించేది. సరియీడు పిల్లలు లేని మా ఊరిలో పెద్ద పిల్లలతో ఆటల్లో మనస్తాపం చెందినప్పుడు ఊయలై పల్లకి అయి గుర్రమై విరిగిపడిన పుల్లల గదయై బాణమై నన్ను ఆడించేది. బడిలో మేష్టారు చెప్పిన మనసుకు పట్టని కాకినోటిలోని మాంసపు ముక్కను, దక్కించుకున్న నక్క కథను సజీవ చిత్రణతో వివరించేది. అనుపాతం నిష్పత్తి చదువుకొని ఇంత పెద్ద చెట్టుకు గుమ్మడికాయంత కాయలుండాలని అనుకుంటా.

కదానా. గాలి విసురుకు మీద పడ్డ మర్రికాయ చుర్రుమనిపిస్తే నీడనిచ్చే చెట్టుకు పెద్ద కాయలు ఎందుకని కొమ్మలనెగిరేస్తూ మృదువుగా మందలించేది. అణువులో దాగిన బ్రహ్మాండమైన శక్తిని చిన్న విత్తులోంచి వచ్చిన నన్ను చూసి తెలుసుకోమంటుంది. పూర్వకవులు సంఘాన్ని సంస్కరించినట్లు ఎన్నెన్నో విలువల్ని మౌనంగా బోధించేది. మనసు, మాట, చేష్ట కలగలిసిన మహాత్మునిలా పైకి క్రిందికి దశ దిశలా ప్రాకుతున్న వైనం ఫలితం ఆశించని క్రియాశీలతకు పట్టం. ఇక చాలు అని చేతులు ముడుచుకోక మున్ముందుకు సాగిపోయే కర్మనిష్ట దానిది. రకరకాల పక్షులను మోస్తూ వేటి ప్రయోజనాలను వాడికి ఇస్తున్న రాజ్యాంగ స్నేహశీలత దాని సొంతం. ఓర్పుతో, నేర్పుతో, గింజంత ప్రయత్నంలో విశ్వమంత ప్రయోజనం సాధించే కార్యదీక్ష దాని సొత్తు. తన నీడలో ఒక్క గడ్డి మొక్కని కూడా మొలవనివ్వని మర్రి శాంతి చిహ్నమైంది. కక్షలు, కార్పణ్యాలతో తన రచన చేరిన వారి సంవేదన కీలల్ని గడ్డి లేని చోట పడిన నిప్పుల చప్పున ఆర్పేసేది. గిల్లినా, తుంచినా, కోసినా ఎప్పుడూ కోపంతో అరిచిందీ లేదు, ప్రతీకారం చేసిందీ లేదు. చెట్టుకు తెలిసిన భాష ప్రేమ ఒక్కటే. ఇచ్చి పుచ్చుకుంటూ, భావాలను తెలుపుకుంటూ, కష్టనష్టాలు పంచుకునే పథికుల మైత్రీ బంధాల పర్ణశాల మా ఊరి మర్రి. రాగద్వేషాలు లేని, ఎవరినీ హింసించక అమృతత్వం పొందిన పల్లె మర్రి ఒక కాళరాత్రి పిడుగుల గొడ్డలి సంతకానికి నేలకొరిగింది. ఒక పిల్లమర్రిని వారసత్వ సంపదగా పల్లెకు బహూకరిస్తూ తండ్రిని మించిన తనయుడిలా అభ్యుదయించిన పిల్లమర్రి చెట్టు ఊహల దండం ఆసరాగా కొమ్మల చేతులు చాచి తపిస్తూ ఘనీభవించిన ఆధునిక మహర్షి. పీడన, అణచివేత, కులం, మతం, ధనిక పేద తేడాలు లేని సాకారమయ్యే సమున్నత స్వప్నం కోసం తపిస్తున్న ఈ మర్రి మహర్షి నాకు తరతరాల తరగని ఆదర్శం. ఎందుకంటావా? ఏంది సారు, చచ్చినోళ్ళ ఫోటోలన్నీ బడి గోడలకేసినావు, ఎందుకని? ఎందుకంటావా? మన కోసం వాళ్ళు చచ్చి మనల్ని బ్రతికించారు కనుక. అక్కర్లేదు, ఆమె బతుకు వాళ్ళ గుసగుసల సరుకు. వాళ్ళంతేలే, అలాగే ఉంటారని చివరి తీర్పులు. విత్తనం గింజలు వలసపోయిన బంజరు తల్లినేల మొండి ధైర్యాన్ని, భరోసాని మొలిపిస్తుంది. ఆల్బంలోని వెనుకటి చిరునవ్వుకు ఎలా తెలుస్తుంది తన చివరి క్షణం? రేపు మాట్లాడుకుందామని ఈ సాయంత్రం వెళ్ళిపోయింది పూర్తి కాని వాక్యం ఒకటి. కడుపులో తన్ని వెళ్ళిన కాళ్ళు వాళ్ల మొండి చేతులే కలల్లో కూడా. వాళ్ళు రారు. ఒంటింటి వారసత్వం గర్వ పతాకమై ఎగురుతుంది. ఒంటరి పతాకం మీద ఏ మగాడి సంతకము అక్కర్లేదు. వేయి పడగల పసరిక, నల్లగా, ఎత్తుగా, అచ్చం తాటిమానులా, సగం కాల్చిన బీడీ ముక్కతో, చేతిలో ఎర్రగా తోమిన రాగి బిందెతో, మూడు కాళ్ళేసుకొని ఎగుడు దిగుడు అడుగులతో, నెత్తిమీద ఒల్లె ఒకటి తక్కువ, సరిగ్గా తోటమాలిలా. బావి నుండి చెట్టుకు, చెట్టు నుండి బావికి ఒక లోలకంలా, ఒక జల రాయబారిలా సంవత్సర దీక్ష. ఒక పచ్చని ప్రాణి ప్రాణం పోసుకొని కొమ్మలు రెమ్మలతో కలకలలాడింది. పొడవాటి కాయలతో నవనవలాడింది. అతడు ప్రాణదాత మాత్రమే కాదు, ఒక కళాకారుడు కూడా. ఆడుకోవడానికి ఒక కాడిమాను, తాటి చిప్పల బండి అలవోకగా తయారయ్యేవి. అతని చేతికర్ర నడకకు ఊతమే కాదు, నున్నగా జివిరి నూనె రాసి ఒకవైపు బిరడా బిగించిన ఆ చేతికర్రకు లండన్ మ్యూజియమే సరియైన వేదిక. ఆరబోసిన వరికుప్పను అరికాళ్లతో నెరుపుతున్నప్పుడు కథాకళి నృత్యం చేసినట్లు ఉండేది. ఎర్రగడ్డల ఊరిబిండితో ఇంతలేసి ముద్దలు మింగేటప్పుడు సంతులిత ఆహారానికి అతడొక లోకాస్ట్ నోకాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మోడల్. అద్దాల చెట్టి అంగట్లో కారాలు, చక్కెర మిఠాయి కొనిపెట్టిన

0: మామూలు తాత మాత్రమే కాదు, స్వాతంత్ర సముపార్జన కోసం రాణా ప్రతాపసింహ కవి బావతో ఉద్యోగం వదిలేసిన బంగారు తాత, పంచ పైకి ఎగగట్టిన మరో గాంధీ తాత, దేశం నాకేమిచ్చిందని అడగని తాత మా పల్లెకు ఒక మునగ చెట్టు ఇచ్చాడు. ఒకే మునగ చెట్టు 1000 పడగల పసరికగా పల్లవించింది. పల్లెవాళ్ళు ఎవరు కలిసినా మునగ చెట్టు మాటలే, ప్రతిరోజు ప్రతి ఇంట మునగచారేనట. అప్పుడు మేము ఇవ్వలేని ఇంటి అద్దె బకాయిని ఇప్పుడు చెట్టు కాయలే తీర్చాయట. ఇప్పుడు చెట్టంటే తాత, తాత అంటే చెట్టు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, తాత మరణించే నాటిన తరువు మిగిలే. రాజు జీవించే రాతి విగ్రహములందు, తాత జీవించే పెంచిన తరువునందు నాకిప్పుడు ఒకటే కోరిక, నా పల్లెకు ఈ ఉగాదికైనా వెళ్ళాలి. తాటిమానయ్య మనవడని నన్ను పిలిచిన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు. మునగమానయ్య మనవడని అందరూ అంటుంటే ధీమాగా పల్లెంతా తిరిగి రావాలని. వరదాయిని పరాభవ. వనరమకు వయసొచ్చినట్లు లేత పూల తీగలు కొత్తగా పచ్చ రంగు పులుముకున్నాయి. వయ్యారి కొమ్మలు చివురు పావడలు తొడుక్కున్నాయి. వసంతం ప్రతి ఏటా ఆనందభరితం. సూర్యబింబం ఉదయాకాశానికి కొత్త రంగులద్దినట్లు, ఆశలు పండడానికి సరికొత్త యత్నాలకు మొదలన్నట్లు, గతకాలపు శిశిరాలను పరాభవిస్తూ కాలగమనంలోకి పునరాహ్వానిస్తూ వస్తోంది తెలుగు సంవత్సరాది. నీకు నాకు ఒక తాజా ప్రారంభం ఇది. స్వచ్ఛతకు గుర్తుగా గుమ్మాలకు వేలాడే మామిడి తోరణాలు, హాయి నింపు గండు కోకిలల కుహూరుత శీకరాలు, సమాజాన్ని తట్టిలేపే వైతాళిక కవుల కవితా గానాలు, ఉగాది వసంత శోభకు ఘనమైన ఆహ్వాన గీతాలు, ఆగామి విపత్తులకు ముందస్తు సూచనల పంచాంగ శ్రవణం, 6 రుచుల పచ్చడి సేవనం, 6 ఋతువుల కష్టసుఖాల సంకేతం, 7 ఏడాదికి 7 ఏడాది ఇంటిల్లిపాదిని ఏకం చేసే స్వచ్ఛ ప్రేమానురాగాల సమ్మిళితం, సాధుజనాలకి శుభం పూచే వరదాయిని పరాభవ ఉగాదికి స్వాగతం. భారత సింధూర కేతనం నీ రాకను ముందే తెలియజేసింది. సకల ఉన్మాదాలకు సకల ఉత్పాతాలకు చెల్లుచీటీ రాయాలి. రా కదలిరా పరాభవ, స్వాగతం శుభస్వాగతం.
1: మీరింతవరకు శ్రీ వి చంద్రశేఖర శాస్త్రి వినిపించిన స్వీయ కవితలు కథానికి విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. ముందుగా శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం కోసం డాక్టర్ బాలమురళీకృష్ణ పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్తిమాలలో తర్వాత చెంచులక్ష్మి చిత్రం కోసం పి. సుశీల పాడిన సదాశివ బ్రహ్మగీతం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

భక్తిమాల సినీ భక్తి గీతల కార్యక్రమం విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

صدق. జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాటా మంతి కార్యక్రమం హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు. కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలల్లో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా

0: సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో, యోగా దినోత్సవం ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు. కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సిసి రోడ్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం

అన్నమావిళ్ళ గుట్ట కాదా అందమంతా ఆశ పెట్టి అందకుండా పోయినదే అందమంతా

0: కంటితోనే పిలవకుంటానా, కౌగిలింతై కలవకుంటానా.
1: ఉన్న మా బిడ్డకు

0: பாபு.
1: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట గజదొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతమది. ఆ పాటకు సంగీతం చక్రవర్తి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: విజయవాడ బ్రాంచ్.

0: సుజాత, ఐ లవ్ యు సుజాత, నిజంగా ఐ లైక్ యు సుజాత, ఐ లవ్ యు సుజాత, సుజాత, సుజాత, సుజాత, సుజాత, ఐ లవ్ యు సుజాత, నిజంగా ఐ లైక్ యు సుజాత.
1: విన్న పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం అది. ఆ పాటకు సంగీతం చక్రవర్తి.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విన్న పాట జ్వాల చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. అది ఆ పాటకు సంగీతం ఇళయరాజా.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: make a move, then to go, make a move, then to go. Kanti chupu cheptondi, konte navvu cheptondi, mooga manasulo maata, oh raja, oh raja.
1: విన్న పాట జీవిత చక్రం చిత్రం కోసం శారద పాడిన ఆరుద్ర గీతం. అది ఆ పాటకు సంగీతం శంకర్ జయకిషన్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలా అవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

కార్యక్రమంలో చివరిగా బ్రహ్మరుద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన దాసరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం రవాణా శాఖ అందిస్తున్న సేవలు. అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎం వీర్రాజు గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీ జి నాగేశ్వరరెడ్డి. కార్యక్రమం వినబోయే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇటీవల కాలంలో మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు కూడా చాలా పెరిగాయి, అంతేకాకుండా అవసరం కూడా చాలా వచ్చింది. గతంలో అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది అంతగా ఉండేది కాదు. ఈ గత 20-30 సంవత్సరాల్లో రోజురోజుకి చాలా ఇంపార్టెంట్ శాఖగా మారింది. అసలు రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి సేవలు అందిస్తూ ఉంది, తర్వాత ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఈ విషయాలన్నీ మన శ్రోతలతో పంచుకోవడానికి అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ ఎం వీర్రాజు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి వీర్రాజు గారు. మీరు డిటీసీగా అనంతపూర్కు ఉన్నారు కదా, ముందుగా అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఎలాంటి సేవలు అందిస్తుంది?
2: నమస్తే అండి. నమస్తే ప్రేక్షకులందరికీ కూడాను, ఆల్ ఇండియా రేడియో ప్రేక్షకులందరికీ కూడాను, రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రవాణా శాఖ తరఫున ఉండే సేవలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లైసెన్స్కి సంబంధించి,
1: ఓకే,
2: ఒక వెహికల్ ఓనరు, వెహికల్ నడిపే వ్యక్తి రోడ్డు మీదకి రావాలి అంటే అతనికి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ పొందే విధానం ఎట్లా ఉంటుందన్నది మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్తాము. ఇక రెండవది వెహికల్ పరంగా వచ్చేసరికి వెహికల్ రిజిస్ట్రేషన్ ఏంటి, ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతాయి,
1: భద్రత,
2: బ్రాడ్గా ఈ రెండు, లైసెన్సింగ్ ఇష్యూయింగ్ ఒకటి, రెండవది వెహికల్ రిజిస్ట్రేషను, ఇక మూడవది వెహికల్కి సంబంధించి ట్యాక్సేషను. గవర్నమెంట్కి వెహికల్ యజమాని ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ఆ ట్యాక్స్ ఎంత కట్టాల్సి ఉంటుంది అన్న విషయాలు కూడా మేము రెగ్యులేట్ చేస్తూ ఉంటాము. బ్రాడ్ యాక్టివిటీస్ ఈ మూడు ఉంటాయి.
1: అయితే ముందుగా ఇప్పుడు మీరు అన్నట్లు లైసెన్సింగ్ చాలా ముఖ్యం అన్నారు. ఎలాంటి మనిషికి ఉంటేనే కదా వెహికల్ నడపడానికి, వెహికల్ ఉన్నా కూడా లైసెన్స్ లేకపోతే వేస్ట్.
2: ఎస్, అవునండి.
1: కాబట్టి అట్లా అప్పుడు మన లైసెన్సింగ్ దాంట్లో ఫస్ట్ మీరు సాధారణంగా ఈ ఎల్ఎల్ఆర్ అంటుంటారు, లెర్నింగ్ లైసెన్స్ అని అంటుంటారు కదా, ఫుల్ లైసెన్స్ ఇవ్వరు.
2: ఎస్,
1: ఆ లెర్నింగ్ లైసెన్స్ గురించి మా శ్రోతలు వివరంగా
2: తప్పకుండా. లెర్నింగ్ లైసెన్స్ ఒక వ్యక్తి కంప్లీట్గా అతనికి ఇంతవరకు లైసెన్స్ లేదనుకుందాం, 18 ఏళ్ళు నిండిన తర్వాత అతను డ్రైవింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ముందు లైసెన్స్ తీసుకోవాలంటే, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికోసం అతను ఏం చేస్తాడంటే సారథి, పరివాహన సారథి అనే సైట్లోకి వెళ్తాడు. వెళ్ళి ఎల్ఎల్ఆర్ కోసం అని చెప్పి ఒక స్లాట్ బుక్ చేసుకుంటాడు. ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకుంటాడు. అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ పెట్టి అతనికి ఉండేటువంటి టైం,
1: అతను షెడ్యూల్
2: అన్ని షెడ్యూల్ వేసి ఉంటాయి. అతను ఆన్లైన్లో ఓపెన్ చేయగానే అతను డీటెయిల్స్ ముందు ఫీడ్ చేసుకుంటారు. పేరు, ఆధార్ నెంబరు, అతని ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తే ముందుకు వెళ్తే గనక, అందులో నెక్స్ట్కి వెళ్తే గనక ఏ రోజులు ఎక్కడెక్కడ స్లాట్స్ ఖాళీ ఉన్నాయని గ్రీన్లో కనిపిస్తాయి. అతను టైం పెట్టి అతనికి ఉండే స్లాట్స్, అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ పెట్టి స్లాట్ బుక్ చేసుకుంటాడు. ప్రతిరోజు మార్నింగ్ 10 to 11, 11 to 12, 12 to 1, 1 to 2, 4 గంటల పాటు 1 1 1 అవర్ స్లాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అవైలబుల్ ఉన్నవేమో గ్రీన్ కలర్లో, ఆల్రెడీ ఫిల్ అయిపోయినవి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎంత, 8/9/2024 అతను 11 to 12 గంటల స్లాట్ అనుకుంటున్నాడు అనుకుంది, అతను ఖాళీ ఉంది ఆ టైంలో. ఆ టైంలో స్లాట్ ఖాళీ ఉంటే కనుక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఆ టైంలో ఉండే 10 స్లాట్లు కూడా ఫిల్ అయిపోతే రెడ్ కలర్లోకి వస్తాయి. అప్పుడు అతను వేరే టైం స్లాట్ని అతనికి లేజర్ టైం బట్టి చూసుకుంటాడు.
1: అయితే డిటిసి గారు ఒక మాట చెప్పారు, మీరు 18 ఏళ్ళు నిండి ఉంటేనే లైసెన్స్ తీసుకుంటే కరకులని, మరి వాళ్ళ ఆ ఏజ్ని మీరు ఎట్లా?
2: అందుకే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం ముందే, డేట్ ఆఫ్ బర్త్
1: డీటెయిల్స్ కావాలన్నా
2: ఆధార్ ప్రూఫ్ ఇస్తాడు అతను. ఆధార్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అతను ఫర్ ఎగ్జాంపుల్ 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వ్యక్తి అయితే అక్కడే రెడ్ బ్లింక్ చేస్తుంది అతని, ఆ స్టేజ్లోనే ఆపేస్తుంది అప్లికేషన్,
1: ముందుకెళ్ళదు,
2: ఫిల్టర్ అయిపోతుంది, ముందుకు వెళ్ళే అవకాశం లేదు. సో 18 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే అతనికి నెక్స్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మీరు అప్పుడు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఎలాంటి పరీక్షలు వాళ్ళకి కండక్ట్ చేస్తారు?
2: సో స్లాట్ బుక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికెంట్ అనుకుందాము, నేను 9/8/2024 ఉదయం 10 to 11 స్లాట్ బుక్ చేసుకున్నాను. ఆ స్లాట్ కాపీ పట్టుకొని అతని ఆధార్ ప్రకారం ఎక్కడైతే కనిపిస్తుంది, అది ఏ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుందన్నది అక్కడే కనిపిస్తుంది. అతని ఆధార్ ప్రకారం ఆఫీస్ కనిపిస్తుంది. ఆ ఆఫీస్కి ఆ స్లైట్ రోజు ఆధార్ కార్డు అంటే అతను స్లాట్ బుక్ చేసుకున్న పేపర్ పట్టుకొని వచ్చి అక్కడ ఉండే మోటార్ వెహికల్

0: ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అతని తన డీటెయిల్స్ అన్నీ ఫిజికల్గా వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత అగైన్ పోర్టల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంవీ రాజు ఆధార్ నెంబర్ ఉన్నది కాబట్టి ఆధార్ ప్రకారం బయోమెట్రిక్ తీసుకుంటాడు. అప్లికెంటు ఆధార్ ప్రకారం బయోమెట్రిక్ అయిన తర్వాత అతనికి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ బయటికి డిస్ప్లే కనిపిస్తుంది కంప్యూటర్ మీద. అందులో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే డ్రైవింగ్ రోడ్ సేఫ్టీ సైన్స్ సిగ్నల్స్, అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఎట్లా ఫేస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎత్తెక్కుతున్నావు అప్పుడు ఏ గేర్లోకి వెళ్తావు, లేదు సడన్గా రోడ్డు నువ్వు క్రాస్ చేస్తున్నప్పుడు అడ్డుగా కుక్క అడ్డుగా వచ్చింది అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, లేదు దూరంగా ఎక్కడైనా కొండ చేలు పడుతున్నట్టు నీకు సిగ్నల్స్ కనిపిస్తాయి అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇలాంటి రియాక్షన్స్ అలాగే రోడ్ సిగ్నల్స్ సంబంధించిన క్వశ్చన్లు 20 క్వశ్చన్లు డిస్ప్లే అవుతాయి. అతను తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్లో అక్కడ కనిపిస్తాయి. ఎగ్జామ్కి ముందే అతను భాషని ముందుగా ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు భాషను సెలెక్ట్ చేసుకున్న వెంటనే తెలుగు భాషలో క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ క్వశ్చన్ కింద 4 ఆన్సర్ ఆబ్జెక్టివ్స్, అది అయిపోయిన తర్వాత 2 క్వశ్చన్ నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఇదంతా కూడాను అతనికి 10 నిమిషాల టైంలో, సారీ 20 మినిట్స్ టైంలో ఆ 20 క్వశ్చన్లు అతను ఎగ్జామ్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ 20 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేసినప్పుడే అతనికి ఎన్ని మార్కులు వచ్చాయో అక్కడే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. 12 మార్కుల కంటే తక్కువ వస్తే కనుక అతను ఫెయిల్, అది కూడా అక్కడ కనిపిస్తుంది. 12 మార్కులు అండ్ అబవ్ మార్కులు వస్తే కనుక పాస్ అని చెప్పి అతనికి గ్రీన్ కలర్లో పాస్ అని వస్తుంది. ఫెయిల్ అయితే కనుక రెడ్ కలర్లో ఫెయిల్ అని వస్తుంది.
1: ఓకే,
0: పాస్ అయిపోతే కనుక అతనికి ఎల్ఎల్ఆర్ ప్రింట్ తీసుకుంటాడు బయట, అతను అప్లికేషన్ నెంబర్ కొట్టగానే ఆన్లైన్లో ప్రింట్ వస్తుంది. పాస్ అయిన దగ్గర నుంచి 30 డేస్ తర్వాత అతను డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అగైన్ స్లాట్ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే,
0: ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం వ్యక్తి,
1: అవును,
0: ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 7 డేస్ టైం ఇస్తుంది డిపార్ట్మెంట్ అతను,
1: 7 రోజుల
0: తర్వాత మళ్ళీ అతను స్లాట్కి అగైన్ ఎల్ఎల్ఆర్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోసారి 7 రోజుల తర్వాత రెండోసారి అతనికి మళ్ళీ అగైన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, స్లాట్ బుక్ చేసుకొని అగైన్ మళ్ళీ ఎల్ఎల్ఆర్ టెస్ట్కి అటెండ్ అవుతాడు. ఇది ఈ రకంగా
1: ఎల్ఎల్ఆర్ టెస్ట్
0: కంప్లీట్ అవుతుంది.
1: ఇప్పుడు ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేసినప్పటి నుంచి మీరు 30 డేస్ తర్వాత లైసెన్స్ పెట్టుకోవచ్చు అన్నారు కదా,
0: ఎస్ అండి,
1: అప్పుడు అతను వెహికల్ రోడ్డు మీద మరి నడపడానికి పర్మిషన్ ఉంటుందా?
0: ఎగ్జాక్ట్లీ, ఎల్ఎల్ఆర్ తీసుకున్న వ్యక్తి అతను ఒక లెర్నర్,
1: ఎస్,
0: ఎల్ఎల్ఆర్ లైసెన్స్తో రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి అర్హుడు కాదు.
1: ఇంటి పరిస్థితి
0: సాధారణంగా ఈ వెహికల్ పట్టుకునేటప్పుడు జనరల్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒక వెహికల్ పట్టుకున్న తర్వాత అతను లైసెన్స్ తీయరాబాబు అంటే అతను ఎల్ఎల్ఆర్ కాపీ తీస్తాడు. ఎల్ఎల్ఆర్ ఉన్న వ్యక్తి డ్రైవ్ చేయడానికి, రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి అర్హత లేని వ్యక్తి అతను.
1: ఓకే,
0: అతను కేవలం స్టూడెంట్, ఓన్లీ డ్రైవింగ్ నేర్చుకుంటూనే వ్యక్తి అతను. సో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే అతను డ్రైవ్ చేయాలి తప్ప ఎల్ఎల్ఆర్తో డ్రైవ్ చేయడానికి అతను అర్హుడు కాదు. సో స్పెసిఫైడ్ ప్లేసుల్లో అంటే డ్రైవింగ్ స్కూల్ ఏరియాస్లో కానీ లేదంటే ఏదైనా ఒక స్పెసిఫైడ్ ప్లేసుల్లో గ్రౌండ్స్లో కానీ ఎవరు వేరే వాళ్ళు లేని ప్లేసుల్లో కానీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాత్రమే అతను కానీ పబ్లిక్ రోడ్స్ మీద ట్రాఫిక్ ఉన్న రోడ్స్ మీద అతను డ్రైవ్ చేయడానికి అర్హత కాదు.
1: ఓహో, అది కూడా మీరు అన్నట్లు
0: శిక్షణ స్టూడెంట్ అతను. అవునండి, అవునండి.
1: ఓకే, అలా మీరు అన్నట్లు 30 డేస్ తర్వాత ఫుల్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏమేమి చేయాలి?
0: ఎస్, 30 డేస్ నుంచి 180 డేస్ మధ్యలో అంటే ఆ ఎల్ఎల్ఆర్ తలకి వ్యాలిడిటీ 180 డేస్ మాత్రమే,
1: 6 నెలల
0: వరకు మాత్రమే.
1: ఓకే,
0: 30 డేస్ నుంచి 180 డేస్ మధ్యలో అగైన్ అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని చెప్పేసి స్లాట్ బుక్ చేసుకుంటాడు. అగైన్ మళ్ళీ parivahan.sarathi.org.in వెళ్ళి అతను డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ కోసం, అగైన్ ఇందాక చెప్పిన ప్రాసెసే అంతాను. ఈసారి అతను వివరాలన్నీ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ ఎల్ఎల్ఆర్ డీటెయిల్స్ ఇస్తే కనుక మిగిలినవన్నీ డిస్ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్కి వెళ్తాడు. స్లాట్కి వెళ్ళి అగైన్ అతను అవైలబిలిటీ అండ్ స్లాట్ అవైలబిలిటీ రెండు చూసుకొని స్లాట్ బుక్ చేసుకుంటాడు. స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ రోజు అగైన్ అతనికి స్పెసిఫైడ్ ఏదైతే ఆఫీస్ వచ్చిందో ఆఫీస్లోకి అతను వెహికల్ పట్టుకొని అతను వెహికల్ పట్టుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి వెహికల్స్ ఇవ్వబడవు. అతను వెహికల్ పట్టుకొని ఆఫీస్కి ఆ స్లాట్ రోజు వస్తాడు. అది చేసుకునేటప్పుడు అతనికి రకరకాల డ్రైవింగ్ లైసెన్సెస్ ఉంటాయి, అంటే లైక్ MCWG మోటార్ సైకిల్ విత్ గేర్, అలాగే LMV అంటే కారు అబ్లిక్ ఆటో ట్రాక్టర్ అట్లాంటివన్నీ కూడా. అలా కాకుండా హెవీ లైసెన్స్ ఉంటుంది, అది డిఫరెంట్, అది దాని గురించి మీకు తర్వాత చెప్తాను.
1: ఓకే,

0: ముందు ఎల్ఎంబి అండ్ ఎంసీడబ్ల్యూజీ ఈ రెండిట్లో ఒకటి ఆర్ రెండు అతను బుక్ చేసుకుంటే
1: రెండు కూడా ఒకేసారి
0: ఇస్తారు, ఒకేసారి తీసుకోవచ్చు, రెండు ఒకేసారి తీసుకో,
1: మోటార్ సైకిల్ విత్ గేరు
0: అవునండి,
1: కార్లు కూడా,
0: కారు కూడా తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు అతను అతని వెహికల్ ఎల్ఎంబి బైక్ తీసుకుని రావాల్సి ఉంటుంది ఆఫీస్కి, అలాగే కారు కూడా అతను తలక వెహికల్ని అతనికి సంబంధించిన వెహికల్ని కానీ అతనికి సంబంధించిన వెహికల్ డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన వెహికల్ కానీ తెచ్చుకుంటాడు.
1: ఓకే, అప్పుడు రెండు పరీక్షలు పెడతారు
0: అవునండి, మోటార్ సైకిల్ ఒకసారి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, అలాగే కార్ ఒకసారి, కార్ ఆబ్లిక్ ఆటో ట్రాక్టర్ ఇవన్నీ కూడా ఎల్ఎంబీలోకి వస్తాయి, అవి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఏది పాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాస్ అయితే రెండు లైసెన్సులు ఒకేసారి పాస్ వస్తాయి అతనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీడబ్ల్యూజీ పాస్ అయ్యాడు, ఎల్ఎంబి ఫెయిల్ అయ్యాడు,
1: అవును,
0: అతనికి పెర్మనెంట్ లైసెన్స్ ఓన్లీ ఎంసీడబ్ల్యూజీకి మాత్రమే వస్తుంది,
1: అప్పుడు మోటార్ సైకిల్కి మాత్రమే
0: లైసెన్స్ వస్తుంది.
1: ఒకవేళ అట్లా ఫెయిల్ అయితే మళ్ళీ ఎప్పుడు రావచ్చు డిటీసీ?
0: అగైన్ సేమ్, ఒకవేళ ఎంసీడబ్ల్యూజీ పాస్ అయ్యాడు, ఎల్ఎంబి ఫెయిల్ అయ్యాడు, అగైన్ మళ్ళీ 7 డేస్ టైం ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే ఈ 7 రోజుల్లో అతను ఏవైతే తప్పులు చేశాడో అది మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్పెసిఫై చేస్తాడు. మరి బాబు నువ్వు ఇక్కడ లైట్ వేయలేదు, ఇక్కడ బ్రేక్ వేయలేదు, ఇక్కడ కాల్ దించావు, ఇక్కడ మార్జిన్స్
1: స్పీడ్ బ్రేక్
0: మార్జిన్స్ నువ్వు క్రాస్ అయ్యావు, ఏవైతే అతను తప్పులు చేశాడో తప్పులన్నీ స్పెసిఫై చేస్తాడు. ఆ తప్పుల్ని మళ్ళీ సవరించుకుంటూ మళ్ళీ 7 రోజుల పాటు అతను డ్రైవింగ్ నల్లి నేర్చుకొని అతని తప్పులను అన్నిటి సవరించుకొని 7 రోజుల తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది.
1: ఓకే,
0: ఒకసారి ఫెయిల్ అయితే,
1: ఓహో,
0: మళ్ళీ
1: రెండోసారి
0: ఫెయిల్ అయితే కనుక 30 రోజుల వరకు మళ్ళీ అవకాశం ఉండదు అతనికి, అంటే 30 డేస్ లెర్నింగ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: అప్పుడు ఫీజు కట్టాలి అతను?
0: రెండోసారి ఏవి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, 6 నెలల లోపు రెండోసారి వచ్చేసరికి 4 రోజుల తర్వాత, మూడోసారి వచ్చేసరికి 150 రోజుల తర్వాత స్లాట్ 5 నెలల తర్వాత అవకాశం ఉంటుంది. ఈ 6 నెలల వరకు రెండోసారి అతను ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు,
1: అలా అయిన తర్వాత చేసుకోవచ్చు.
0: ఈ 6 నెలల లోపు కానీ ఆయన ఫెయిల్ అయితే కనుక మళ్ళీ అగైన్ ఎల్ఎల్ఆర్ చేసుకోవాల్సి ఉంటుంది,
1: మళ్ళీ
0: 180 డేస్ అయిపోయి ఎల్ఎల్ఆర్ ల్యాప్స్ అయిపోతుంది. సో అగైన్ ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి ఎల్ఎల్ఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అగైన్ ఎల్ఎల్ఆర్ చేయడం, అగైన్ మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ 30 డేస్ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
1: అయితే డీటీసీ గారు మీరు అన్నట్లే ఇప్పుడు చెప్పారు, బాగానే ఉంది. మీరు ఎంత ఏజ్ వరకు ఇస్తారు? ఒకవేళ 18 ఇయర్స్ అబ్బాయి వచ్చాడు, లైసెన్స్ ఇచ్చారు, అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది?
0: ఒకసారి లైసెన్స్ తీసుకున్న తర్వాత అది ఎల్ఎంబి కానీ ఎంసీడబ్ల్యూజీ కానీ అయితే 15 ఏళ్ళు వ్యాలిడిటీ.
1: ఎంత తీసుకున్నా 15 ఏళ్ళు
0: వ్యాలిడిటీ, తర్వాత మళ్ళీ అతను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
1: అట్లా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేసుకో?
0: ఎన్ని సంవత్సరాలు అంటే ఎల్ఎంబి అండ్ ఎంసీడబ్ల్యూ అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ ఈ రెండును, ఈ రెండు రెన్యువల్ ప్రతిసారి 5 ఇయర్స్ ఇస్తాము,
1: 5 సంవత్సరాలకు
0: ఒకసారి మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకుంటూ ఉంటాడు అతను. అలాగే ఇప్పుడు 50 ఏండ్ల వయసు వరకును,
1: ఓకే,
0: 50 ఏండ్లు దాటిన తర్వాత అతను మళ్ళీ కావాలంటే ఫస్ట్, అంటే ఒక వ్యక్తి 50 ఏళ్ళ వరకు లైసెన్స్ తీసుకోలేదు అనుకుందాం,
1: అవును,
0: 50 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం అతను లైసెన్స్కి వచ్చాడు,
1: అవును,
0: ఎల్ఎల్ఆర్ దగ్గరికి వచ్చాడు,
1: అవును,
0: అప్పుడు అతను ఫార్మ్ 1A కదా గూగుల్లో కొడితే మనకు ఫార్మ్ 1A వస్తుంది. ఫార్మ్ 1A అంటే అతను మెడికల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తుంది.
1: ఓహో,
0: మజిలర్ యాక్టివిటీస్,
1: అవును,
0: ఐ విజను, ఇయర్స్, మజిల్స్, అతను న్యూరల్ నరాలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడాను నార్మల్గా ఉన్నాయి
1: అని సన్నది
0: మెడికల్ ఆఫీసరు నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సిఏఎస్,
1: ఓకే,
0: అతను సర్టిఫై చేయాలి,
1: సివిల్ అసిస్టెంట్ సర్జన్
0: అతను సర్టిఫై చేయాల్సి ఉంటుంది.
1: ఓకే,
0: ఆ సర్టిఫికేట్ని అతను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అతను ఏజ్ బట్టి అక్కడ ఒక ఫార్మాట్ డిస్ప్లే అవుతుంది, ఫార్మ్ 1A అప్లై చేయమని చెప్పేసి అప్లై చేస్తేనే ముందుకెళ్తుంది 50 ఇయర్స్ దాటిన తర్వాత.
1: ఓకే,
0: అది ఫస్ట్ టైం లైసెన్స్ అవ్వచ్చు లేదు రెన్యువల్ అవ్వచ్చు, ఎప్పుడైనా కానీ 50 ఇయర్స్ క్రాస్ అయితే ఫార్మ్ 1A అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
1: అయితే డిటీసీ గారు ఇప్పుడు మీరు అట్లా 5 ఏళ్ళకు ఒకసారి పెంచుకుంటూ పోతున్నారు, అంత ఎంతవరకు ఇస్తారు, ఎంత ఏజ్ వరకు?
0: అతని ఏజ్ ఆ మజిలర్ యాక్టివిటీస్ ప్రాపర్గా
1: మెడికల్గా ఫిట్ ఉన్నంత వరకు
0: 70 ఏళ్ళు 75 ఏళ్ళ వరకు కూడాను అతను అప్ టు ఎనీ ఏజ్ అతను రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు,
1: కానీ అతను ఫిట్గా ఉండాలి,
0: మజిలర్
1: మాత్రం కండిషన్
0: ఫిజికల్గా మెంటల్గా అతను ఫిట్గా ఉన్నాడు అని కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఎన్నాళ్ళకైనా సరే అతను రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు,
1: ఆ విధంగా రెన్యువల్ చేసుకుంటారు.
0: బాగానే ఉంది.
1: ఇక లైసెన్స్ ఎండార్స్మెంట్ అంటుంటారు కదా, అసలు అది ఏమిటి డిటీసీ గారు?
0: ఎండార్స్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ని, నాకు డ్రైవింగ్ లైసెన్స్లో ఎంసీడబ్ల్యూజీ మోటార్ సైకిల్ మాత్రమే ఉందనుకుందాం, నేను 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడో ఎంసీడబ్ల్యూజీ తీసుకున్నాను, నాకు అప్పుడు కదొచ్చు. ఒక 10 ఇయర్స్ పోయిన తర్వాత 15 ఇయర్స్ పోయిన తర్వాత 20 ఇయర్స్ పోయిన తర్వాత నేను కార్

0: డ్రైవింగ్ నేర్చుకున్నాను. 18 ఏళ్ళలో నేను మోటార్ సైకిల్ నేర్చుకుని డ్రైవింగ్ తీసుకున్నాను, లైసెన్స్ తీసుకున్నాను. 40 ఏళ్ల వయసులో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అప్పుడు అతను ఆ లైసెన్స్లో ఎల్ఎంవీని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. నేను ఎల్ఎంవీని యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకుందాం అనుకుంటే దాన్ని ఎండోర్స్మెంట్ అంటారు. లేదు, నేను ముందే 18 ఏళ్ళనాడే ఎల్ఎంవీ అండ్ మోటార్ సైకిల్ రెండు నేర్చుకున్నాను, రెండు తీసుకున్నాను. ఒక 10 ఏళ్ల తర్వాత నేను హెవీ డ్రైవింగ్ నేర్చుకున్నాను, లారీలు బస్సులు డ్రైవింగ్ నేర్చుకున్నాను, హెవీ నేర్చుకున్నాను. అప్పుడు దాన్ని హెవీ యాడ్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అది. దాన్ని యాడ్ చేయాలంటే దాన్ని ఎండోర్స్మెంట్ అంటారు. ఆల్రెడీ ఒక కేటగిరీ ఉన్నది నా లైసెన్స్లో, వేరే కేటగిరీ యాడ్ చేసుకుందాం అనుకున్నట్టయితే దాన్ని ఎండోర్స్మెంట్ అంటారు. దానికి అగైన్ నేను ఎల్ఎల్ఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ ఎల్ఎల్ఆర్, ఆల్రెడీ నాకు ఎంసీడబ్ల్యూజీ ఉన్నప్పటికి కూడా ఎల్ఎంఈ తీసుకోవాలంటే ఎల్ఎల్ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్కి అతను టెస్ట్కి రావాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తులు ఆల్రెడీ నా లైసెన్స్ ఉంది అంటే నేను ఎల్ఎల్ఆర్ టెస్ట్ పాస్ అయిన గతంలో.
1: అవును,
0: కాబట్టి ఎండోర్స్మెంట్ విషయంలో నేను టెస్ట్కి రావాల్సిన అవసరం లే. అప్లై చేయగానే నాకు ఎల్ఎల్ఆర్ కాపీ డౌన్లోడ్ అయిపోయి వచ్చేస్తుంది. 30 డేస్ తర్వాత మళ్ళీ అగైన్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ స్లాట్ పాస్ స్లాట్ బుక్ చేసుకుంటాను, టెస్ట్కి అటెండ్ అవుతాను. అటెండ్ అయ్యి దాని ప్రకారం నాకు వేరే కేటగిరీ ఆఫ్ లైసెన్స్ నా ఒరిజినల్ లైసెన్స్లో ఎండోర్స్ అవుతుంది. వాటిని ఎండోర్స్మెంట్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎండోర్స్మెంట్ అంటారు.
1: ఓకే, నేను అదే నెక్స్ట్ అడగబోతున్నా. ఇప్పుడు హెవీ లైసెన్స్ అంటుంటారు ట్రాన్స్పోర్ట్, మీరు అదే బస్సులు లారీ, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి?
0: దాని ప్రొసీజర్ ఏంటంటే ముందుగా నాకు ఎంసీడబ్ల్యూజీ అండ్ ఎల్ఎంవీ ఉండాలి, కనీసం 3 ఇయర్స్ పాటు దాని ఎక్స్పీరియన్స్ ఉండాలి.
1: అంటే మోటార్ లైట్
0: ఎల్ఎంవీ లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ దాటిన తర్వాత నేను ఒక స్పెసిఫైడ్ డ్రైవింగ్ స్కూల్, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి డ్రైవింగ్ స్కూల్స్ ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, వెహికల్ ప్రాపర్ వెహికల్ ఉన్నది, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మేము జిల్లాలో 11 డ్రైవింగ్ స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది.
1: ఎక్కడెక్కడ ఉన్నాయండి?
0: అది తాడిపత్రి, అనంతపురము, గుంతకల్లు, రాయదుర్గం. సో రాయదుర్గం లేవు, కళ్యాణదుర్గం, ఈ 4 ప్లేసుల్లో కూడాను హెవీ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఆ డ్రై అలాగే ఆర్టీసీ వాళ్ళది ఒక డ్రైవింగ్ స్కూల్ ఉన్నది, ఏబిఎస్ఆర్టీసీ వాళ్ళది, గవర్నమెంట్ది, ఏబిఎస్ఆర్టీసీ వాళ్ళ డ్రైవింగ్ స్కూల్ ఉన్నది. ఈ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి అతను ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది, ట్రైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 16 రోజులు ట్రైనింగ్ అది. అందులో అతను ఫస్ట్ ఇనీషియల్గా థియరీ చెప్తారు. థియరీ అంటే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉన్నది, కరికులం ఉన్నది. ఆ కరికులం ప్రకారం ముందు థియరీ క్లాసులు, రోడ్ సిగ్నల్స్, మెషిన్ ఏంటి, అలా ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, బ్రేక్స్ ఎలా పనిచేస్తాయి, ఆ వెహికల్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే థియరీ అయిన తర్వాత ప్రాక్టికల్ ఇస్తారు. ముందు ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళి, అంటే ట్రాఫిక్ లేని గ్రౌండ్ కానీ లేదా వాళ్ళ డ్రైవింగ్ స్కూల్ తలగే గ్రౌండ్ స్పెసిఫైడ్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి కానీ వెళ్ళి ముందు ఐసోలేటెడ్ ప్లేస్లో వీళ్ళు వెహికల్ మీద పూర్తిగా అవగాహన తీసుకొస్తారు. గేర్ ఎట్లా వేయాలి, బ్రేక్ ఎట్లా వేయాలి, యాక్సిలరేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ ట్రైనింగు, డ్రైవింగ్ రివర్స్ ఎట్లా వేయాలి, ఇవన్నీ చెప్తారు. పార్కింగ్ ఎట్లా చేయాలి అని ఇన్స్ట్రక్టర్కి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ వెహికల్ డ్రైవర్ని, ఆ ట్రైనీ డ్రైవర్ని పట్టుకొని రోడ్డు మీద తీసుకువెళ్తాడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్. దానికి ఎల్లని బోర్డ్ అని ఉంటుంది. ట్రాఫిక్ తక్కువ ఉండే టైంలో, ట్రాఫిక్ తక్కువ ఉండే దానికి రోడ్డు మీద తీసుకెళ్తాడు ఫర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది డ్రైవర్, లెర్నర్ డ్రైవర్. సో అన్నీ చేసిన తర్వాత 16 రోజుల్లో అతను పూర్తి డ్రైవింగ్ వచ్చిందని చెప్పేసి అతనికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అతను ఇన్ఫామ్ చేస్తాడు, ఇక మా దగ్గర ఈ 6 నేర్చుకున్నారు ఈ 16 రోజుల పాటు, మీరు దీన్ని ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పంటే మళ్ళీ మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఆ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకున్నారు, వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ పొందారని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఫార్మ్ 5A అని చెప్పేసి ఒకటి ఇస్తాం సర్టిఫికేషను. డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఆర్టీఓ ఇద్దరు సర్టిఫై చేసి ఈ వ్యక్తి, ఈ ఎక్స్ అనే వ్యక్తి శిక్షణ పొందాడు, ఇతను పూర్తి శిక్షణ పొందినటువంటి స్టూడెంటు అని చెప్పి సర్టిఫై చేస్తాం ఫార్మ్ 1A.
1: ఓకే,
0: అది పట్టి అది ఆ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అతను హెవీ డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్కి అప్లై చేయడానికి అర్హత పొందుతాడు.
1: అర్హతే పొందుతాడు.
0: లైసెన్స్ కాదు, అది ఫార్మ్ 5A అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులకి, అది ఆర్టీఓ ఆఫీస్ ఆర్ డీటీసీ ఆఫీస్ ఆర్ ఎంవీ ఆఫీసులకి అగైన్ స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్

0: ఆఫీషియల్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తాడు.
1: నడపాలి
0: మా సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్స్ పైన. ఆ డ్రైవింగ్ ట్రాక్ పైన డ్రైవింగ్ టెస్ట్ పొంది అతను పాస్ అయితే అతనికి ఈ ట్రాన్స్పోర్ట్ తలక అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
1: ఓకే, డీటీసీ గారు లైసెన్స్ గురించి చాలా వివరంగా తెలిపారు. ఇక వెహికల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి, అసలు ఫస్ట్ ఒక వెహికల్ ఎవరైనా కొత్తది కొనాలి అనుకున్నా ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి?
0: ఎస్ అండి, ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు 2015కు ముందు ప్రొసీజర్ ఒకలా ఉండేది, 15 తర్వాత ప్రొసీజర్ ఒకలా ఉంది,
1: మారిపోయింది.
0: ఇప్పుడు ఏం చేశారంటే అతను డీలర్ దగ్గరికి వెళ్తాడు, షోరూమ్ వెహికల్ షోరూమ్కి వెళ్తాడు.
1: ఓకే, ఎక్కడ కొంటే అక్కడ,
0: ఎక్కడ ఏ వెహికల్ కొనాలనుకుంటున్నాడు, అది కారా బైకా లేదా ఏమన్నది, దానికి సంబంధించిన షోరూమ్స్ ఉన్నాయి, ఆ షోరూమ్కి వెళ్తాడు. అతను కావాల్సిన మోడల్ తీసుకుంటాడు, నెగోషియేట్ చేసిన తర్వాత అంతా నెగోషియేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనలైజ్ చేసి వెహికల్ డీలర్ ఏం చేస్తారంటే ముందు టెంపరీ రిజిస్ట్రేషన్ వేసుకుంటాడు, వేస్తాడు అప్లికేషన్. ఇతని ఆధార ప్రకారము
1: టీఆర్ అని రాసి
0: టీఆర్ ఎగ్జాక్ట్లీ టీఆర్ టెంపరీ రిజిస్ట్రేషన్ టీఆర్ టీఆర్ వేస్తాడు. వేసి అక్కడ ఆన్లైన్లో అంతా అప్లై చేసిన తర్వాత వాహన్ పరివాహన్ డాట్లోకి వెళ్ళి వేసిన తర్వాత ఆ అప్లికేషన్ మాకు ఆన్లైన్ ద్వారా వస్తుంది. ఆన్లైన్ ఇక్కడెక్కడ ఫేస్లెస్ ఇదంతాను, ఆన్లైన్ ద్వారా మాకు వస్తుంది. ఆన్లైన్లో ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తారు డీలరు, వెహికల్ ఫోటో, వెహికల్ ఓనర్ ఫోటో, చాసిస్, ఇంజన్, ఇన్సూరెన్సు అన్నీ కూడా అప్లోడ్, ఆధారు అన్నీ అప్లోడ్ చేస్తాడు. మేము చూసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూస్తాము. ఆ చాసిస్, ఈ చాసిస్ ప్రాపర్గా సరిపోయినా లేవో క్లర్కు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, ఏఓ, ఆర్టీఓ, ఇలా డిఫరెంట్ లెవెల్లో ఈ ఫైల్ రన్ అవుతూ ఉంటుంది. అదంతా స్పెసిఫై అయిన తర్వాత 30 డేస్ దానికి టైం, టీఆర్ వ్యాలిడిటీ 30 డేస్,
1: 30 రోజులు.
0: ఈ 30 రోజుల్లోపు ఆ వెహికల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, అతనికి వెహికల్ నెంబర్ వస్తుంది.
1: ఆహా, అప్పుడు అతనికి పర్మనెంట్ వస్తుంది.
0: పర్మనెంట్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, కొంతమంది ఒక స్పెసిఫైడ్ స్పెషల్ నెంబర్ వేసుకుందాం అనుకుంటారు, లైక్ ఫ్యాన్సీ నెంబర్ అని,
1: ఫ్యాన్సీ నెంబర్ లేదో కొన్ని వాళ్ళకి
0: 4 9 4 7 లేదా 1 2 3 4 వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాంటసీస్ ఇంట్రెస్ట్లు పెట్టి వాళ్ళు వేసుకుంటారు. అలా ఫ్యాంటసీ నెంబర్ ఆ స్పెషల్ నెంబర్ వేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు టీఆర్ వేసినప్పుడే, టెంపరీ రిజిస్ట్రేషన్ వేసినప్పుడే డీలర్కి చెప్పాలి. డీలర్ అడుగుతాడు, బేసికల్లీ ఏంటంటే డీలర్ అడుగుతాడు మీకు రెగ్యులర్ నెంబరా ఏమైనా స్పెషల్ నెంబర్ మీకు కావాలనా అని. అడగకపోయినా ఒకవేళ ఈయన చెప్పాల్సి ఉంటుంది, వెహికల్ కొనుక్కోండి,
1: నాకు ఇది కావాలి,
0: నాకు పర్టికులర్ నెంబర్ నాకు 1 2 3 4 నెంబర్ అనుకుంటున్నాను అని చెప్తే అక్కడ టెంపరీ రిజిస్ట్రేషన్ దగ్గర స్పెషల్ నెంబర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, స్పెషల్ నెంబరా రెగ్యులర్ నెంబరా.
1: ఓకే,
0: రెగ్యులర్ నెంబర్ అయితే ప్రాసెస్ లేకుండానే రెగ్యులర్గా జరిగిపోతుంది,
1: మీరు అలాట్ చేసిన నెంబర్
0: అలాట్ నెంబర్ వచ్చేస్తుంది ఈవినింగ్ బై 6 అంతా వచ్చేస్తుంది.
1: ఓకే,
0: అలా కాకుండా స్పెషల్ నెంబర్ అనేటప్పటికీ అతను టీఆర్లోనే స్పెసిఫై చేస్తాడు. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెహికల్ కొనుక్కున్నాను, నాకు 2 3 4 5 నెంబర్ కావాలి. అగైన్ అతను ఆన్లైన్లోకి వెళ్తాడు, ఇదంతా ఆన్లైనే.
1: ఓకే,
0: అతను ఆఫీస్కి రావాల్సిన అవసరంలా, ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరంలా. ఆన్లైన్ వాహన పరివాహనలోకి వెళ్తే ఈరోజు ఏ వెహికల్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయన్నది కనిపిస్తుంది.
1: ఓహో,
0: ఎక్కడి నుంచి ఏ 0001 నుండి 7000 వరకు ఉన్నాయి అని చెప్పి అక్కడ కనిపిస్తుంది. నాకు కావాల్సిన నెంబర్ అందులో ఉంది, 1 2 3 4 నాకు కావాలనుకుందాము, నాకు కావాల్సిన నెంబర్ ఉంది. నేనేం చేస్తానంటే 10 to 1 మధ్యలో, మార్నింగ్ 10 to 1 మధ్యలో ఆ నెంబర్ని నేను రిజర్వ్ చేసుకుంటాను. 5000 రూపీస్ గవర్నమెంట్ ఫీజు కట్టే ఆన్లైన్ ద్వారా.
1: ఓకే,
0: ఆ నెంబర్ రిజర్వ్ చేసుకుంటాను, ఈ టీఆర్కి ఆ నెంబర్ని రిజర్వ్ చేసుకున్నాను. ఇదంతా 10 to 1 మధ్యలో.
1: ఓకే,
0: 2 o'clock అది డిస్ప్లే చేస్తుంది, ఈ 1 2 3 4 నెంబర్కి ఒక్కడే స్పేస్ రిజర్వ్ చేసుకున్నాడు, ఇద్దరు రిజర్వ్ చేశారు, 5 10 మంది రిజర్వ్ చేశారని కనిపిస్తుంది.
1: ఓకే,
0: ఒక్కడే రిజర్వ్ చేస్తే కనుక ఆ నెంబర్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అలాట్ అయిపోద్ది 5000 రూపీస్ ఫీజుకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇద్దరము పోటీ పడ్డా, ఇద్దరు అంటే ఎవరు పోటీ పడారని కనిపించదు అక్కడ ఎవరికి,
1: ఆన్లైన్
0: ఇద్దరు ఉన్నారా 5 ఉన్నారా ఎంతమంది అప్లై అయ్యారని తెలుస్తుంది.
1: ఓకే,
0: 2 or more ఉన్నారే అంటే మనం పోటీలోకి వెళ్తాం.
1: ఓహో,
0: దానికి
1: ఎలా చేస్తారు
0: చెప్తాను, 2 to 4 మధ్యలో పోటీకి స్లాట్ వస్తుంది, 2 to 4 మధ్యలో. ఆ టైంలో అతను ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ నెంబర్కి 50000 రూపీస్ నేను కోట్ చేద్దాం అనుకున్నాను, లేదా 20000 రూపీస్ కోట్ చేద్దాం, గతంలో ఎంతకెళ్ళింది అనేది కనిపిస్తుంది.
1: ఓకే ఓకే,
0: గత సిరీస్లో ఈ నెంబర్కి ఎంతకెళ్ళింది, మ్యాక్సిమం 20500 వెళ్ళింది అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తానంటే 21000 కోట్ చేస్తాను, లేదా ఇంకో వ్యక్తి 25000 ఎవరు ఎంత చేస్తున్నారో ఎవరు తెలియదు, అది మీరు ఎంత చేస్తున్నారో, నేను ఎంత చేస్తున్నానో, ఆయన ఎంత చేస్తున్నారో ఎవరు తెలియదు. ఇదంతా 4 o'clockకి ఓపెన్ అవుతుంది, ఎవరు ఎక్కువైతే కోట్ చేశారో ఆయనకి ఆ నెంబరు

0: ఈవినింగ్ 6 o'clock తర్వాత ఎవరు హైయెస్ట్ బిడ్డర్కి ఆన్లైన్ బిడ్డింగ్లో
1: ఆన్లైన్ బిడ్డింగ్కి
0: అతనికి అలాట్ అయిపోతుంది. ఈ మిగిలిన వ్యక్తి ఎవరైతే ఫెయిల్ అయ్యారో అతను 30 డేస్ లోపు ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు.
1: ఓహో,
0: ముందు ఇచ్చిన 5000తో ఎన్నిసార్లు అయినా సరే అతను
1: రిజిస్ట్రేషన్.
0: ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పోటీ పడ్డారు అనుకుందాం, నేను 20,000 వేశాను, మీరు 25,000 వేశారు, ఇంకో వ్యక్తి 28,000 వేశారు, 28,000 అలాట్ అయిపోతుంది అతనికి. మీకు నాకు అమౌంట్ 7 వర్కింగ్ డేస్ లోపు మన అకౌంట్కి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. 20,000 రూపీస్ నేను వేసింది, 25,000 మీరు వేసింది,
1: అకౌంట్
0: అలా 5,000 వెనక్కి రాదు.
1: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్
0: అది ఈ 20 and 25 రెండు 7 వర్కింగ్ డేస్ లోపు మన వెనక్కి వచ్చేస్తాయి.
1: ఓకే,
0: ఇలా అతను 30 డేస్ లోపు ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు. 30 డేస్ తర్వాత కూడా మనము ఫెయిల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఫెయిల్ అయ్యాను, 4 సార్లు వేసుకున్నాను ఫెయిల్ అయ్యాను, అప్పుడు రెగ్యులర్ నెంబర్ ఏదో పడిపోతుంది. 30 డేస్ తర్వాత రెగ్యులర్ నెంబర్ బై డిఫాల్ట్ పడిపోతుంది.
1: ఓకే,
0: ఈ రకంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందండి.
1: ఓకే, అయితే నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు నా దగ్గర వెహికల్ ఉంది, నేను 2 ఇయర్స్ తిప్పుకొని నిన్న వేరే వాళ్ళు కంప్లీట్ చేశాను, అలా ట్రాన్స్ఫర్స్ ఎలా చేసుకోవాలి?
0: యా అగైన్ ట్రాన్స్ఫర్ కూడా ఆన్లైన్లోనే ఏ వాహన్ పరివాహన్ డాట్లోకి వెళ్ళి అతను ట్రాన్స్ఫర్ అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళగానే అక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ లేదా FRC లేదా డెత్ ట్రాన్స్ఫరు లేదా డిఫరెంట్ లేదా
1: హెచ్
0: టెర్మినేషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దాని ప్రకారం అతను ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ వెహికల్ డీటెయిల్సు, ఆధార్ డీటెయిల్సు, దానికి సంబంధించిన ఇన్సూరెన్సు, దానికి సంబంధించిన పొల్యూషను, ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో తంబు పెట్టి అప్లోడ్ చేస్తాడు. మాకు ఆన్లైన్లో వెహికల్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్ని అప్లికేషన్స్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్లాల్సి ఉంటాయి, కొన్ని వెహికల్స్ ఏమో కొన్ని అప్లికేషన్స్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్లాల్సిన అవసరం లేని కొన్ని ఉంటాయి. అవే అగైన్ క్లర్క్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఏఓ, ఆర్టీఓ ఆ ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారము ఆన్లైన్లో అది డిస్ప్లే వచ్చేస్తుంటే దాని ప్రకారం మేము అప్రూవ్ చేస్తాము. అన్ని కరెక్ట్గా ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. డాక్యుమెంట్స్ ఏమైనా తేడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఆ వెహికల్ది కాకుండా వేరే వెహికల్ది పెడతారు, లేదు చాలా సందర్భాల్లో ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది, అవి ఐడెంటిఫై చేస్తాము. అట్లా మేము మళ్ళీ అగైన్ అందులో రిమార్క్స్ రాసి ప్రాపర్గా లేకపోతే రిజెక్ట్ కొడతాము. సో అన్ని ప్రాపర్గా ఉంటే అప్రూవ్ చేస్తాం.
1: అయితే తమ్ము అనేది ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇందూపూర్లో ఉన్నాడు, అక్కడ వెహికల్ అతను ఓనరు, అనంతపూర్లో నేను పర్చేజర్, అలాంటి ట్రాన్స్ఫర్లు ఎలా చేసుకోవాలి?
0: ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇందూపూర్లో వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఇందూపూర్లో ఉండే ఎక్స్ అనే వ్యక్తి హిందూపూర్ ఊర్లోనే ఆ తమ్ము ఉండే ఫెసిలిటీ దగ్గరికి, గ్రామ సచివాలయం దగ్గరికి కానీ ఇవన్నీ నెట్ సెంటర్కి కానీ వెళ్తాడు. అతని దగ్గరే తమ్ము డివైస్ ఉంటే అతనే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, తమ్ము పెడతాడు హిందూపూర్లో, అతని ఆఫీస్లోనే కూర్చొని అతని ఇంట్లోనే కూర్చొని అప్లై చేసుకుంటాడు. ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఆ అప్లికేషను కొనుక్కున్న వ్యక్తికి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపురంలో కొనుక్కున్నాను హిందూపూర్లో ఉండే వెహికల్ని, ఆ హిందూపూర్లో ఉండే వ్యక్తి నాకు అప్లికేషన్ నెంబర్ ఇస్తాడు. నేను ఇక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి లేదా నా ఇంట్లో నేను ఓపెన్ నాకు ఫెసిలిటీ ఉంటే కనుక నేను ఇంట్లో ఓపెన్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ కొడతానే ఆ వెహికల్స్ అన్ని డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. నేను కొనుక్కుంటున్నానని నేను తమ్ము పెడతాను ఇక్కడే, సింధూపూర్లో ఉండే వ్యక్తి అక్కడే తమ్ము పెట్టాడు. అప్లికేషన్ నెంబర్తో నేను అనంతపురంలో నేను అప్లై చేశాను, చేయగానే అగైన్ అప్లికేషన్ ఏమో ఆర్టీఓ ఆఫీసులో ఉండే క్లర్క్ లెవెల్లో డ్రాప్ అవుతుంది. అతను చూస్తాడు, అన్ని ప్రాపర్గా ఉంటాయి, వెరిఫై చేస్తాడు, చేస్తాడు. ఇలా మొత్తం ఇదంతా ఆన్లైన్ ద్వారా ఎవరి ఇంటి దగ్గర డోర్ స్టెప్ దగ్గరే ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది.
1: ఓహో,
0: అట్ దే డోర్ స్టెప్
1: అంటే ఎవరు కూడా ఆఫీస్ రావాల్సిన పనే లేదు,
0: అవసరమే లేదు, ఎక్సెప్ట్ లైసెన్స్, LLR, వెహికల్ ఫిట్నెస్, అలాగే డెత్ ట్రాన్స్ఫర్. డెత్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది.
1: అవునులే.
0: అలాగే అదర్ స్టేట్ నుంచి వచ్చే వెహికల్స్ కొన్ని ఉంటాయి.
1: అవును, కొన్ని తమిళనాడు
0: ట్రాన్స్ఫర్ కూడా మేము ఒకసారి వెహికల్ ఫిజికల్ కాపీలు అన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 3-4 సర్వీసులు తప్ప ఎన్ని LLR, DL, FC, డెత్ ట్రాన్స్ఫర్ అండ్
1: అదర్ స్టేట్
0: ట్రాన్స్ఫర్ తప్ప మిగిలిన ఏ ట్రాన్సాక్షన్ కూడా అవుట్ ఆఫ్ 87 సర్వీసెస్ 82 సర్వీసులు ఫేస్లెస్ ట్రాన్సాక్షన్స్.
1: కాబట్టి ఇది ఒక గొప్ప మార్పు అనుకో,
0: రెవల్యూషన్.
1: ఇట్స్ ట్రాన్స్పోర్ట్
0: ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెవల్యూషన్ ఆఫ్టర్ 2015,
1: 2015 తర్వాత,
0: 15 తర్వాత.
1: ఓకే, అయితే చక్కగా చెప్పారు మీరు ఈ విషయాలను గురించి. అదే ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎఫ్సీ చేయించుకోవాలా ఎఫ్సీ చేయించుకోవాలని అంటుంటారు, అసలు ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమిటి డిటిసి గారు?
0: యా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే బేసికలీ వెహికల్స్ 2 రకాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాన్స్పోర్ట్.

0: వెహికల్ అంటే వైట్ బోర్డు, ఎల్లో బోర్డు. వైట్ బోర్డువన్నీ కూడా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎల్లో బోర్డులన్నీ కూడాను ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఫర్ పబ్లిక్ యూసెస్.
1: ఓకే.
0: వీటికి ప్రతి రెండేళ్లకి, అంటే 8 ఏళ్ల వయసు ఉండే వెహికల్స్ అన్నీ కూడాను 2 ఏళ్ళకి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్ళు దాటిన వయసు ఉండే వెహికల్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. బండి రోడ్డు మీదకి వెళ్ళే అర్హత ఉందా లేదా, బండికి ఫిట్నెస్ ఉందా లేదా చూస్తామన్నమాట.
1: అవును, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్.
0: ఎగ్జాక్ట్లీ. కాబట్టి అతను ఆన్లైన్లోనే, అగైన్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకొని ఆ స్లాట్ రోజు మా ఆఫీస్లో, అదే ఎక్కడైతే ఆఫీసు ఉందో ఆ ఆఫీస్ కనిపిస్తుంది అది.
1: ఓకే.
0: డిటిసి ఆఫీస్ అనంతపురము, లేదా ఎంఏ ఆఫీస్ గుంతకల్లు, ఎంఏ ఆఫీస్ కదిరి అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ రోజు ఆ డేట్కి ఆ ఆఫీస్లో ఆ వెహికల్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ చేసి ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేస్తారు. వెరిఫై
1: చేసి
0: కండిషన్ బాగుంది అంటే కనుక అన్ని ఆ వెహికల్ కులంకుషంగా వెరిఫై చేయడం జరుగుతుంది. కండిషన్లో ఉంటే కనుక ఎఫ్సీని రెన్యువల్ చేస్తారు.
1: డిటిసి గారు మేము ఆహ్వానించిన వెంటనే మా స్టూడియోకి ఇచ్చేసి ఈ

0: ఆ రోజు ఆ డేట్కి ఆ ఆఫీస్లో ఆ వెహికల్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ చేసి ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కండిషన్ బాగుంది అంటే కనుక అన్ని ఆ వెహికల్ కులంకషంగా వెరిఫై చేయడం జరుగుతుంది. కండిషన్లో ఉంటే కనుక ఎఫ్సీని రెన్యువల్ చేస్తారు.
1: డిటీసీ గారు, మేము ఆహ్వానించిన వెంటనే మా స్టూడియోకి విచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవల్ని, వెహికల్స్ కానీ డ్రైవింగ్ లైసెన్సులు కానీ చాలా వివరంగా చెప్పారు. అందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా మరొకసారి నేను మీ ప్రేక్షకులకి, ఆకాశవాణి ప్రేక్షకులకి మా విషయాలన్నీ తెలియజేసే అవకాశం మాకు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు రవాణా శాఖ అందిస్తున్న సేవలు అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎం వీర్రాజు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విందాం.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట పాడినవారు సుజాత ఉదిత్ నారాయణ్, చిత్రం అన్నయ్య. ఈ పాటను కోరిన శ్రోతలు కర్నూలు పందిపాడు రమణ రెసిడెన్సీ నుంచి జస్వంత్ కృష్ణ, సింధూర, లేహ్యా, సరిత, కాత్యాయని, ఇక్షిత, సుజాత, రవి, అశోక్, కార్తీక్, పవన్, శేఖర్, సుమాంజలి, తరుణిక, హరిణి, శ్రీకర్, సంయుక్త. వీరందరి కోసం ఆ పాట విన్నారు.
1: ఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తరువాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీకేయ, బుజ్జి, సాత్విక్, వెంగమని. వీరంతా కోరుతున్న పాట బంగారు కళ్ళు చిత్రం కోసం. వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట. వీరికోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట మంచి చెడు చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాట. వీరికోసమే పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నిలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్. వీరంతా కోరుతున్న పాట విశ్వనాథ నాయకుడు చిత్రం కోసం పి సుశీల, ఎం రమేష్ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం జేవి రాఘవులు.

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం మల్లాపూర్ హైదరాబాద్ నుండి అనుమళ్ళ మహేష్, రజని, నయన, రాజేశ్వరి, నాగరాజు, అనుమళ్ళ హంసని, హరిణి, మోక్షిత్, మణిదీప్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, అనుమళ్ళ శంకర్, కొరుట్ల మణిచంద్ర. వీరంతా కోరుతున్న పాట సొమ్ముకొడిది సోకొకడిది చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరు గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొన్ని పాటలు వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూవాల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియాంగ్యన్తో విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ సీఓలో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన ఒప్పందం ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిప్పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వర ఆలయం, చిత్తలూరులో చెన్నకేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా

ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందని, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా భారంగా మారుతుందని జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో 145 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,17 లక్షల రూపాయల విలువైన చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలంలో చెక్కవాగు వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయాధికారి ఎంవి రామారావు పేర్కొన్నారు. అమలాపురం మండలం సౌరపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన శుద్ధి నుండి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో సర్ కార్యక్రమంలో నిమగ్నం ఉన్న సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో అదన బాధ్యతలు అప్పగించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి నిశాంతి స్పష్టం చేశారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్ 2026లో భాగంగా ఈరోజు జిల్లాలో ఇంతవరకు 11,24,848 రేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశామని జిల్లా కలెక్టర్ కెవెట్రి సెల్వి తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

10 గంటల 5 నిమిషాలు అయిపోయింది మన స్టూడెంట్స్లో టైం. అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రాంలోకి. మరి హరివిల్లు ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ సో మీ గుడ్ మార్నింగ్ మెసేజెస్తో పాటు మరి నేను అడగబెట్టువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పంపించేసింది. మరి ఇప్పుడు దాకా మనమైతే మాట్లాడుకున్నాం కదా, సో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దృశ్యం వెనకాల కూడా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ కారణం, సైన్స్ దాగి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అండ్ అలాగే మనం తెలుసుకున్నాం కూడా. మరి అలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈరోజు మన హరివిల్లు అంటే, మనం చూస్తుంటాం నైట్ టైము స్టార్స్ అలా మెరుస్తూ ఉంటాయి కదా, సో ఇలా నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి గల కారణం ఏమిటి? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి కారణం ఏమిటి? మరి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ని వాట్సాప్ చేసేయండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్కి.

ఎస్, మరి మన హరిబిల్లులో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి గల కారణం ఏమిటి అని. అండ్ చూసేద్దాం, మరి మన లిజనర్స్ అయితే పంపించారు అనమాట ఆన్సర్స్. సో గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, అలాగే గుడ్ మార్నింగ్ అంటూ అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఓకే, రేడియో మిత్రులందరికీ కూడా శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం నుండి పంపించారండి. ఓకే, అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు వార్తా జ్యోతి గారు చేనేతపురి వేటపాలెం నుండి పంపించారు అనమాట. ఓకే, అండ్ అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి బెలుగుప్ప నుండి పంపించారనమాట ఉమాదేవి చౌడమ్మ పరమేష్ గారు. ఓకే అండి, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు తెలియజేసినటువంటి విషయాలు జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ అదన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు మొన్న నుంచి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అనంతపురం నుండి మస్తాన్ భాషా గారు హ్యావ్ ఎ గుడ్ డే అంటూ పంపించారనమాట గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ మరి తెలుసుకుందాం మరి రైట్ ఆన్సర్ ఏంటో.

సో నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఇది కారణం అన్నమాట. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే నక్షత్రాలు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల మనకు చిన్న కాంతి బిందువుల్లాగా కనిపిస్తుంటాయి. అలాగే నక్షత్రాల కాంతి భూమిని చేరే ముందు వాతావరణంలో ఉండేటువంటి వేడి చల్లని గాలి పొరల గుండా ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి, అండ్ ఈ గాలి నిరంతరం కదులుతూ ఉంటుంది కాబట్టి మనకి అలా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంటాయన్నమాట. అలాగే ఈ కదిలేటువంటి గాలి వల్ల నక్షత్రాల కాంతి కిరణాలు కూడా పదే పదే వాటి దిశను మార్చుకుంటూ ఉంటాయి. సో దాన్నే రిఫ్రాక్షన్, వక్రీభవనం చెందడం అంటారనమాట. సో ఇలా చేరి మన కళ్ళను చేరుతాయి. సో దీనివల్ల ఒక క్షణం కాంతి చాలా ఎక్కువగా, మరో క్షణం తక్కువగా ఇలా కనిపిస్తూ నక్షత్రాలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయన్నమాట. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ పంపించిన వాళ్ళందరికీ కూడా రైట్ ఆన్సర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం.

నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ గాలి పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ గాలి పీల్చడం ద్వారా మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? సో మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ బాగా ఆలోచించి వాట్సాప్ చేయండి 0662-4888-14. అంటే పలానా గాలి పీల్చినప్పుడు, ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా, చిన్నపిల్లల వాయిస్లా కానీ బొంగురు గొంతులా కానీ ఇలా వాయిస్ అనేది మారిపోతుందన్నమాట. సో మరి బాగా ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బింబిసారా.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల

0: 12% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయ వంట నూనెలు.
8: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఉమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెలుగుప్ప నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలవరం నుండి భాస్కర్ రాణి గారు కరెక్ట్ ఆన్సర్. కానీ చలిగాలి పీల్చినప్పుడు వెంటనే మన వాయిస్ మారిపోదు కదండి, కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి గాలి పీల్చగానే మారిపోతుంది అనమాట. సో చలిగాలి మనం పీల్స్తే నెక్స్ట్ రోజుకో సాయంత్రానికో మెల్లిగా జలుబు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అది. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు రేస్ కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు రాధామున్న ఏలూరు నుంచి పంపించారు. ఓకే, అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ అదన నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఎస్, మరి మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో. అండ్ అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ గాలిని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ప్రభాకర్ రావు గారు చల్లటి గాలి అంటున్నారు. ఓకే, అండ్ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఓకే అండి, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అబ్దుల్ కలాం గారు పెద్దపరిం నుంచి రైట్ ఆన్సర్, కేవి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్, సారీ కాదండి దుమ్ము ధూళితో కూడినటువంటి గాలి అంటున్నారు, అనంతపురం.

ఎస్ మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. హీలియం గ్యాస్ అనమాట. సో హీలియం గ్యాస్ని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అయితే మారిపోతుంది, ఎందుకంటే ఇది గాలి కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుందట. సో దీనివల్ల ఏంటంటే మన గొంతులో మనం మాట్లాడాలంటే ధ్వని తరంగాలు ఉంటాయి. సో హీలియం గ్యాస్లో ఏంటంటే ఇది తేలిగ్గా ఉండడం వల్ల ధ్వని తరంగాలు సాధారణం కంటే కూడా 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తాయట. అందువల్ల మన వాయిస్ వింతగా చిన్నపిల్లల్లాగా బొంగురు గొంతులాగా ఇలా అయితే మారిపోతుంది. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఎడారిలో మనం చూసినప్పుడు అలా చాలా దూరంలో నీరు కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది కదా, సో వాటిని ఎండమావులు అంటారు. అయితే మరి ఈ ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండమావులు అంటే మిరాజెస్ ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? సో మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గోవిందా గోవిందా.

0: Ka-chum, boom, boom, ah, ka-chum, boom, ah, ka-chum, boom, boom, ah, ka-chum.
1: Ah, ma Brahma Devudu, ah, ka-chum, kompa munchi navuru,
0: boom, boom, ah, ka-chum,
1: yanta goppa sogasuru,
0: boom, boom, ah, ka-chum,
1: yada dachi navuru,
0: boom, boom, ah, ka-chum.
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.

ఎస్, మరి ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణమని అడిగారు. అండ్ మరి చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి పంపించారు, ఓకేనండి. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే స్వరూప గారు రెబ్బన కొమ్మరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట, ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప గారు, ఓకే. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు రాఘవ. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు పంపించారు, ఇసుక త్వరగా వేడెక్కడం వల్ల అంటున్నారు, కాదండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శిష్ల వేణుగోపాల దత్త గారు పంపించారు ఆన్సర్, నేల దగ్గర ఉన్న వేడి, ఓకే, అలా కలిగించేది ఎండమావి అంటున్నారనమాట. ఓకే, గృహప్రవేశం అనే సినిమాలో హీరోగా మోహన్ బాబు గారు డైలాగ్ ఉంది ఇలా చెప్పడం అంటూ పంపించారు, సూపర్, భలే గుర్తుపెట్టుకుని పంపించారు. అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సో మరి ఎండమావులు ఏర్పడడానికి ఏ ధర్మం కారణం, కాంతి యొక్క ఏ ధర్మం కారణం అని అడిగాను. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట, సంపూర్ణాంతర పరావర్తనం. సో ఈ థియరీ వల్ల, ఈ ధర్మం వల్ల మనకి అలా దూరంలో మనకి వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో అవే ఎండమావులు. అండ్ మరి మన అరవిలలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. ఒకవేళ మనిషి కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి గడియారం ఉందనుకోండి, సో ఆ గడియారంలో టైం ఎంత తేడా వస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మహారథి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరి మన హరివిలలో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుందని. అండ్ సో చూసేద్దాం ఆన్సర్స్. భాస్కర్ గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆదర్ నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈరోజు ఫిజిక్స్ క్లాస్లో ఉన్నట్టుంది అంటున్నారు. ఓకే. అండ్ అలాగే ప్రభాకర్ రావు స్వరూప కొమరం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు పంపించారు. ఓకే. ఎన్పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మనిషి కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే తన చేతికి ఉన్నటువంటి గడియారం స్లో అయిపోతుంది అనమాట. అంటే టైం యాస్టేజ్ ఉంటుంది, అలా అని సమయం ఆగిపోతుంది అని కాదు, కొన్ని మిల్లీ సెకండ్స్ కదిలి ఉండొచ్చు కానీ అది మనకి కనిపించదు అనమాట. సో ఈ సిద్ధాంతమే ఐన్స్టీన్ టైం డైలేషన్ ప్రకారం ఏంటంటే, మనం ఎంత వేగంగా ప్రయాణం

ప్రయాణిస్తే సమయం అంత నెమ్మదిగా సాగుతుందట. సో మీరు గనక కాంతి వేగంతో ప్రయాణిస్తే మీ సమయం పూర్తిగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అండ్ కొన్నగండ్ల రమణారావు గారు అండ్ ఫామ్ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు హాయ్ అంటున్నారు. సో మరి సమయం చూసుకుంటే 10:56 అయితే అయిపోయింది. అండ్ మరి మన హర్విల్లుకి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. సేవాభావం కలిగిన 11 మంది వైద్యులకు అవార్డులు అందజేస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరం ధృవీకరణ పత్రాలు పొందడంలో దివ్యాంగులు ఏ ప్రయాసలకు గురికాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెల్ఫ్ డెక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,414.16 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్

నెలలకు శ్రామికుల వేతనాల చెల్లింపులు తొలి విడతగా వీటిని అందించింది. రాష్ట్ర వాటా కింద మరో 565.66 కోట్లు 40% నిధులు సమకూర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 7వ సారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 370 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.26 రూపాయలుగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 11:04 అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. సో మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఎవరు ఆ బ్యూటీ క్వీన్, ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ హీరో ఇవాల్టి షోలో. సో మరి ఇంతకీ చెప్పాను కదండి చాలా చాలా విషయాలు ఉన్నాయి, మరి మీరేం చేయాలి తెలుసు కదా. జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి బ్యూటిఫుల్ సాంగ్, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అయితే వినేశారు కాలభైరవ అండ్ పద్మలత పాడిన పాట హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్. 11:08:39 మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మరి సైఫ్ అలీ ఖాన్ అంటే మీకు బాలీవుడ్ యాక్టర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు కదా, తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందన్నమాట దిల్లర్ అని. ఆ సినిమాలో మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల యాక్ట్ చేయబోతోంది అని అయితే టాక్ నడుస్తుంది. మేబీ నవంబర్లో కానీ ఆర్ ఇంకొంచెం లేట్గా కానీ మూవీ రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసేస్తున్నారట. సో అది మ్యాటర్ ఏదేమైతేనే హాసిన్, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక, సాయి పల్లవి అండ్ ఇప్పుడు శ్రీలీల టైం అనమాట, బాలీవుడ్ టైం. సో మరి చూద్దాం మన శ్రీలీల ఏ రేంజ్ లో సక్సెస్ కొట్టేస్తుందో బాలీవుడ్ లో. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఓకే, సో మరి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం మన సినిమాల గురించి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అర్జున్ సురవరం సినిమా నుంచి అయితే కన్నే కన్నే సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి జాతి రత్నాలు సినిమా నుంచి రామ్ మిర్యాల పాడిన పాట. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి అనిరుద్ రవిచందర్, అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ పేరు కనపడితే చాలండి, యూత్ ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు కదా. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ 3 కొత్త సినిమాలకి సైన్ చేశాడని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తోంది. ఫస్ట్ ఏమో మన బాలయ్య గారి ఎన్బికే 112వ సినిమా, రెండోది అల్లు అర్జున్ 23rd ఫిల్మ్, అండ్ 3వ సినిమా త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీ అట. అరే రే రే రే రే, అసలు ఏమన్నా డిమాండా తన మ్యూజిక్కి. చాలామందికి అది మ్యూజిక్ ఏమో, బట్ అనిరుద్ ఫ్యాన్స్కి మాత్రం అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు కదా. ఎనీవేస్ మరి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కంపోజ్ చేసే అంటే ఈ కంపోజరే కంపోజ్ చేసిన సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రఘువరన్ బీటెక్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిత్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్న సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. సో మరి మీలో ఎంతమందికి తెలుసు అంటే, ఇప్పుడు తమిళ్లో ఎక్కువ అంటే దాదాపుగా 100 సినిమాలు చేసిన శ్రీమాన్ అనే ఒక ఆయన మన తెలుగు అతను అని తెలియదు కదా, ష్యూర్గా తెలియదు కదా. ఎస్, ఏంటంటే మ్యాటరు, చాలా ఇయర్స్ తర్వాత మన తెలుగు సినిమా చేస్తున్నారట శ్రీమాన్ గారు. అది కూడా ఎవరి డైరెక్షన్లోనో తెలుసా, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో. వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా నెక్స్ట్ పొంగల్కి రిలీజ్ అవ్వడానికి, ఆ సినిమాలో శ్రీమాన్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత. మళ్ళీ ఇంతకాలానికి మన తెలుగులో శ్రీమాన్ గారు లాంటి ఒక మంచి యాక్టర్ మళ్ళీ చేస్తున్నారంటే నిజంగా. సో మరి కాంచనాలో అంటే ఆయన ఎవరు అని గుర్తు చేయడానికి మీకు ఒక సీన్ చెప్తా. కాంచనా సినిమా మ్యాక్సిమం చాలామంది చూసే ఉంటారు కదా, ఆ సినిమాలో లారెన్స్ అన్నయ్యగా శ్రీమాన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా పీక్ లెవెల్లో ఉంటుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆయనని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయనవి చెప్పాను కదండి, ఆయన తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశారనమాట, 100కి పైగా ఫిలిమ్స్. సో మరి నెక్స్ట్ మన తెలుగు సినిమాలో చూడబోతున్నాం ఈ పొంగల్కి, ఐ మీన్ 2027 పొంగల్కి, అదే మ్యాటర్. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి విశాల్ దద్లాని పాడిన సాంగ్ అయితే వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:30.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

ఆది కేశవ సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నార్నే నితిన్ హీరోగా నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిపోయిన తర్వాత తనకైతే మంచి పేరు వచ్చింది హీరోగా. అండ్ తన కొత్త సినిమా పూజ షెడ్యూల్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో మరి పూజ శర్మని చేశారు నిన్న, సో అది కూడా అయిపోయింది. అండ్ అంకిత సురేంద్రన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్. సో మరి మ్యాటర్ ఏంటంటే దురంధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, దురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తో మన డార్లింగ్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారు అని టాక్. యాక్చువల్గా కన్ఫర్మ్ అయిపోయింది సినిమా అని కూడా టాక్ వస్తుంది. సో మరి వెయిట్ చేయాలి ఆ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ న్యూస్ కోసం. సో మరి అక్టోబర్లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తుంది అనమాట. సో మరి అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ యాక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఎంతవరకు వచ్చింది దీని గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ పెద్ద సినిమా నుంచి రై రే రా రా సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. Enjoy listening.

ఎస్ సార్, కళ్యాణ మండపం సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి 11:44 అయిపోయింది మన టైం. సో మరి ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే చాలా చాలా ఫాస్ట్గా జరిగిపోతుందట. ప్రజెంట్ ఏవో నైట్ టైం సీక్వెన్సెస్ అవన్నీ కూడా తీస్తున్నారట. అది పక్కన పెడితే దీని నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. సినిమా ఇంటర్వెల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండబోతోంది, అండ్ అది వేరే లెవెల్ ఉండబోతుంది అని కూడా వినిపిస్తుంది టాక్. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో అనమాట, అండ్ 100 మంది అంటే 100 మంది ఫైటర్స్ ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ లో వర్క్ చేయబోతున్నారు. సో అదన్నమాట మ్యాటర్. దీని డైరెక్టర్ ఒక కొత్తగా చాలా సరి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు కూడా టాక్ అనమాట. త్వరలోనే ఆ సీక్వెన్స్ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్ మై డియర్ డార్లింగ్ ఫ్యాన్స్. ఇంకా మీరు రెడీ అయిపోండి అసలు అంతే ఇక. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా ఏంటి మ్యాటర్? సో మరి ఏంటంటే, గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది కదా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఏమన్నా యాక్ట్ చేయబోతున్నారా, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఇచ్చట వాహనములు నిలపరాదు ఈ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు.
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

జూనియర్ సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత 11:55 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాలో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తుంది కదా, అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ అయితే అలా అలా అలా చక్కర్లు కొడుతుంది అనమాట. సో మరి ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో ఒక ఆయన గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తారు అనేది ఆ టాక్. ఓకే, నాకు ఈ న్యూస్ విన్న తర్వాత రకరకాల పేర్లు అలా వచ్చాయన్నమాట, ఫ్లాష్ అయ్యే, అంటే అమితాబ్ బచ్చన్ గారు అయి ఉండొచ్చా, లేకపోతే షారూక్ ఖానా, లేకపోతే ఇంకెవరు ఎవరు అని చెప్పి అనిల్ కపూర్ ఉన్నారు, ఇంకా ఎవరై ఉంటారు ఎవరు అని చెప్పేసి. బట్ అలా మనం గెస్ట్ చేస్తూ ఉండాల్సిందే, ప్రస్తుతానికి న్యూస్ మాత్రమే వచ్చింది కానీ కన్ఫర్మేషన్ లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయనే టాక్ కూడా నడుస్తోంది. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకొంతకాలం ఏమన్నా కొంచెం మనకి హింట్ దొరుకుతుందేమో. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మహేష్ బాబు బర్త్డే ఉంది కదా 9th. సో మన ప్రిన్స్ బర్త్డే రోజున వారణాసి సినిమా నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందా అనేది ఒక టాక్. సో అంటే మరి అంటే అలా ప్రస్తుతానికి ఎలాంటి టాక్ పైనుంచి అంటే ఆ టీం నుంచి అయితే రాలేదు, కానీ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు 9th మా కోసం కొంచెం రాజమౌళి గారు ప్లీజ్ వారణాసి నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఏదైనా వదిలేండి, లేదా అట్లీస్ట్ రుద్ర క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా రివీల్ చేయండి అని చెప్పేసి. బట్ చూడాలి, వెయిట్ చేయాలి. మరి రాజమౌళి గారు

0: ఓన్లీ రుద్ర క్యారెక్టర్ని రివీల్ చేస్తారా, లేకపోతే వారణాసికి సంబంధించి ఏమన్నా ఒక పెద్ద సర్ప్రైజింగ్ ప్లాన్ ఏమైనా ప్యాక్ చేశారా మన కోసం అని? సో వెయిట్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఓకే, సో మరి ప్రే చేద్దాం యాక్చువల్గా ఆ సినిమా నుంచి మన కోసం హింట్స్ రావాలని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే సాంగ్ ప్లే చేయాలనుకున్నాను కానీ బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఎగ్జాక్ట్ 12 o'clock మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు తెలుసా ప్రోగ్రాంలో మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ మీరైతే ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ.
10: प्रधानमंत्री नरेंद्र मोदी इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा पर रवाना हो गए हैं. श्री मोदी ने कहा कि वे राष्ट्रपति प्रबोवो सुबियांतो के निमंत्रण पर इंडोनेशिया जा रहे हैं. हमारे संवाददाता ने बताया है कि इस यात्रा से दोनों देशों की व्यापक रणनीतिक भागीदारी और मजबूत होगी.
11: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
10: इंडोनेशिया से प्रधानमंत्री मोदी ऑस्ट्रेलिया जाएंगी. उनकी यात्रा से भारत ऑस्ट्रेलिया व्यापक रणनीतिक भागीदारी और मजबूत होगी. इसके बाद प्रधानमंत्री मोदी न्यूजीलैंड जाएंगे. प्रधानमंत्री मोदी ने कहा कि इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड यात्रा से भारत की एक्ट ईस्ट नीति, महासागर लक्ष्य तथा स्वतंत्र और मुक्त हिंद प्रशांत क्षेत्र के प्रति भारत का दृष्टिकोण और सशक्त होगा. भारत स्विट्जरलैंड के जिनेवा में उपभोक्ता संरक्षण कानून और नीति पर अंतर सरकारी विशेषज्ञ समूह के 9वें सत्र की अध्यक्षता करेगा. संयुक्त राष्ट्र व्यापार और विकास संगठन ने आज से 8 जुलाई तक इस सत्र का आयोजन किया है. निर्वाचन आयोग ने बिहार, गुजरात और मध्य प्रदेश की 3 विधानसभा सीटों के उपचुनावों के लिए अधिसूचना जारी कर दी है. बिहार में बांकीपुर, गुजरात में मंजलपुर और मध्य प्रदेश में दतिया विधानसभा सीटों पर उपचुनाव होंगे. नामांकन पत्र 13 जुलाई तक भरे जाएंगे और 14 जुलाई को नामांकन पत्रों की जाँच होगी. मतदान 30 जुलाई को होगा. बिहार में बांकीपुर सीट पर उपचुनाव मौजूदा सांसद नितिन नवीन के इस्तीफे के कारण हो रहा है. गुजरात में मंजलपुर

0: అఖిల్ సినిమా నుంచి అను ప్రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ పాండే అను ప్రూబెన్స్ అండ్ కోరిస్ పాండే సాంగ్ అయితే విన్నారు. కృష్ణ చైతన్య లిరిక్. సో 12:13 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మూవీస్ లో అనుకోండి అంటే హీరోకి ఒక సినిమాలో గత జన్మ కొత్త జన్మ ఇలా రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి, తన పాత జన్మ తాలూకు జ్ఞాపకాలు మ్యాక్సిమం గుర్తుండవు. ఎంతో కష్టపడితే తప్ప హీరోయిన్ సినిమా చివరిలో హీరోకి అప్పుడు గుర్తొస్తాయన్నమాట, లైట్ లైట్గా తన పాత జన్మ తాలూకు మెమరీస్ ఏమైనా ఉంటాయి. బట్ మీకు విషయం తెలుసా, మన నేచర్లో ఇలా రెండు జన్మలుగా అంటే అప్పటి వరకు ఉండేది గొంగళ పురుగుగా అండ్ ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెంది తన కొత్త జన్మ లాంటి దాంట్లో లైక్ సీతాకోక చిలుకగా మారిపోతుంది కదా. సో దీని మెమరీ సంగతి ఏంటి, దీని మెమరీ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి సైంటిస్టులు టెస్ట్ చేశారట. అప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సేమ్ టు సేమ్ మెమరీ ఏదైతే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఉంటుందో ఆ తర్వాత ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిపోయినా కూడా సేమ్ మెమరీ ఉంటుందంట, పర్ఫెక్ట్ మెమరీ అనమాట. సో ఇదేదో ఇప్పుడు కొత్తగా 10 ఏళ్ళ జపనీస్ పిల్లాడు కనిపెట్టాడని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది, కానీ సైంటిస్టులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట ఈ విషయాన్ని 2000s లోనే. సో అది మ్యాటర్. ఓకే, దాని సంగతి పక్కన పెట్టదు, మన మనుషులకి కూడా మెమరీస్ అనేవి ఉంటాయి కదా, మరి వాటి మిస్టరీస్ ఏంటి, ఎలాగో టాపిక్ వచ్చింది కదా మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, అర్జున్ చంది హరిచరణ్ అండ్ జోనిత గారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 12:15.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్ 12:21 క్రాస్ అయిపోయి 22 కూడా అయిపోయింది. అండ్ మనము మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ద బ్రెయిన్ ఈజ్ మెమరీ సెంటర్. యాక్చువల్గా ఇది ఏంటంటే మన బ్రెయిన్లో అండి హిప్పోక్యాంపస్ అనే

ఏరియా ఉంటుందని, అదే మన కొత్త జ్ఞాపకాన్ని క్రియేట్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుందని తెలిసిన ఒక రీసెర్చ్ అనమాట. 1957లో బ్రెండా మిల్లర్ అని చేసిన రీసెర్చ్ వల్ల తెలిసింది ఇది. అప్పటి నుంచి న్యూరోసైన్స్లో ఇది ఒక రివల్యూషన్ అనమాట. అండ్ నిద్రకి జ్ఞాపకాలకి ఉండే ఒక లింక్ను గుర్తించిన డిస్కవరీ. సో మరి 1924లో నిద్రలో స్టేజెస్ మీద అండ్ 1950 నుంచి 2000 వరకు మెమరీ మీద చేసిన రీసెర్చ్లోనూ ఇంకా ఎంతోమంది న్యూరో సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే, నిద్రలోనే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ జ్ఞాపకాన్ని జాగ్రత్తగా సర్దుకుంటుందంట. అంటే ఇప్పుడు మన కబోర్డ్లో జాగ్రత్తగా బట్టలు సర్దుకుంటాం కదా, ఎక్కడ ఏది పెట్టాలి, ఎటువైపు ఏవి ఉండాలి అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా మన కబోర్డ్ని మనం అరేంజ్ చేసుకుంటాం కదా. సో మరి అలా మన బ్రెయిన్లో మనకున్న మెమరీస్ అన్నిటినీ జాగ్రత్తగా సర్దుకుంటుందన్నమాట. సో మరి చాలామంది నిద్రని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్పాలి ఇది గట్టిగా, నిద్ర బెస్ట్ టైం అని చెప్పేసి. ఎందుకంటే మన స్లీపే మన మెమరీస్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి మనం ఏది మర్చిపోకుండా ఉంటే, మంచి నిద్ర కూడా ఉండాలి. ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో మరి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం మనం కొంచెం డీప్గా, బట్ రైట్ నో మీ అందుకోసం గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో మనో అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30కి రీచ్ అయిపోతుంది కాబట్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా

అందులో ఆర్టికల్ 370(35)(7) రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివ్వాలి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకితభావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వం ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజులు

పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ 12:40 క్రాస్ అయిపోయి 46 seconds అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో మన జ్ఞాపకాలకి సంబంధించిన రకరకాల డిస్కవరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి అప్పుడప్పుడు మనకి కొన్ని స్మెల్స్ అనేవి కొన్ని పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తుంటాయి. లైక్ మనకి క్లోజ్గా ఉండే పీపుల్ అంటే ఎవరైనా వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ గుర్తు చేస్తుంటాయి. లేకపోతే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మనకి గుర్తొస్తుంటాయి. అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఇవన్నీ కూడా జస్ట్ స్మెల్స్ వల్లే వస్తుంటాయి తెలుసా. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది? నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యా. అంటే నాకు కొన్ని స్మెల్స్ వల్ల కొంతమంది నా ఫ్రెండ్స్ ఎలా గుర్తొస్తుంటారు అనమాట. సో మీకు విషయం తెలుసా, 1913లో ఒక ఫ్రెంచ్ రైటర్ మార్సెల్ ప్రాస్ట్ అనే ఒక ఆయన తన నవలలో ఒక కేక్ స్మెల్ వల్ల తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని చెప్పేసి రాశారట. ఆ తర్వాత అది నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల సైంటిస్టులు తర్వాత ఆ డిస్కవరీకి ప్రాస్ట్ ఎఫెక్ట్ అని పెట్టడం కూడా జరిగిందనమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, బట్ రైట్ నౌ మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ్ గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజు చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను VRJ శృతి.

0: జితిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ అండ్ శశాద్ త్రిపాఠి పాడిన సాంగ్ ఇది విన్నారు శ్రీమణి గారి లిరిక్ అనమాట. కొలంబస్ సినిమా నుంచి ఈ సాంగ్ విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మనం మీకు తెలుసా టైం. యాక్చువల్గా స్మెల్ ఏంటి, మెమరీస్ ఏంటి, అసలు స్మెల్ పెంచినప్పుడు మెమరీస్ గుర్తు రావడం ఏమిటి, సో దీనికి దానికి లింక్ ఏంటి, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మనం ఏదైనా కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళి మన బ్రెయిన్లో ఎమోషన్స్ని మెమరీస్ని కంట్రోల్ చేసే ఏరియాస్ని డైరెక్ట్గా చేరుతాయట. అందుకే ఇన్స్టెంట్గా మనకి పాత మెమరీస్ అనేవి గుర్తొస్తాయన్నమాట కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు, లైక్ కొంతమంది మనుషులు కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ఇంకేదైనా. సో అదొక ట్రిగ్గర్ పాయింట్ లాంటిది అనమాట మనకి సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకి కొన్నిసార్లు ఫాల్స్ మెమరీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక విషయం జరగకపోయినా జరిగినట్టు ఉన్నా లేనట్టు మన బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది అనమాట. సో దీనే ఫాల్స్ మెమరీస్ అంటారు. 1995లో ఎలిజబెత్ లోఫ్టస్ అనే ఒక సైంటిస్ట్ గుర్తించారు దీన్ని. అండ్ మరి నెక్స్ట్ 2012లో 2014లో కూడా జరిగే డిస్కవరీస్ మెమరీస్ మీద దాని గురించి కూడా మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బాహుబలి 2 సినిమా నుంచి టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.
1: भड़ी भड़ी भड़ी रहा भड़ी साहो रे बा

అందరిగా మంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి సైంటిస్ట్లు మన మెమరీని స్టోర్ చేసే స్పెసిఫిక్ బ్రెయిన్ సెల్స్ని కూడా గుర్తించారు. అండ్ ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి జరిగింది. అందులో ఏంటో తెలుసా అండి, మన బ్రెయిన్లో జీపీఎస్ లాగా పనిచేసే సెల్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించారట. అంటే అందుకే అనమాట మనకి అడ్రస్లు, రోడ్స్, ఇంకా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా గుర్తుంటాయి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు మనం కొన్ని మర్చిపోతుంటాం కదా, అది కూడా మంచిదే అంటున్నారు సైంటిస్టులు. అంటే మన బ్రెయిన్ ఏంటంటే అవసరం లేని వాటిని డిలీట్ చేసేసి కొత్త వాటి కోసం స్పేస్ ఉంచుకుంటుందంట. సో వెల్, మన బ్రెయిన్ కూడా సూపర్ కంప్యూటర్. ఇది స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మెమరీస్ మనకి చాలా బాగా గుర్తుండిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసా, డైలీ 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రీసెర్చే, మెమరీస్కి సంబంధించిన రీసెర్చ్లో ఈ ఫ్యాక్ట్ కూడా తెలిసిందనమాట. సో సీతాకోక చిలుకలతో మొదలై మన దాకా వచ్చింది మన రీసెర్చ్ ఈరోజు మీకు తెలుసాలో. సో 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నిద్ర కూడా చాలా చాలా చాలా అవసరం. మీరు బాగా మర్చిపోతున్నారు అంటే ఏదో జరుగుతుంది బ్రెయిన్లో. సో కొంచెం దానికి రెస్ట్ ఇవ్వండి. ఓకే, ఎప్పుడు దాన్ని అలా టకటక టకటక ఏదో అంటే, నాకు తెలిసి చాలామంది ఏం చేస్తారంటే ఇలా ప్లగ్ కనుక మనం తీసుకెళ్ళి స్విచ్ బోర్డ్లో పెట్టినట్టుగా ఆన్ చేస్తారు బ్రెయిన్ని. ఇక దానికి కొంచెం ప్రాపర్ రెస్ట్ అనేది పక్కన పెట్టండి, అసలు మినిమం రెస్ట్ కూడా ఉండదు. సో అలా చేయకుండా కొంచెం రెస్ట్ ఇవ్వండి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఓకే, ఇదే మ్యాటర్. ఇవాళ మీకు తెలిసి ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సీఎల్ఓ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న స్వాలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54.96% పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 416,27,694 మంది ఓటర్లకు గాను 413,46,505 మందికి, అంటే 99.32% మందికి పత్రాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగు, 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోన్ల విధానంలో స్లాట్ బుకింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్టు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబడి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుందన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్లాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న ఆదివారం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తామని వివరించారు. విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గణతిన్న 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ డ్రైవర్ కమ్ ఓనర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయి పాశ్చర్ అనే ఫ్రెంచి జీవశాస్త్రవేత్త శునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మరి మ్యాటర్ ఏంటంటే, సక్సెస్కి ఫార్ములా ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అంతే కదా. బట్ ఎవరు ఎలా చెప్పినా ఫైనల్గా ఆ ఫార్ములా ఉండేది, ఆ ఫార్ములాలో ఉండేది ఒక డ్రీమ్, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఒక పేషెన్స్, ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి కదా. సో మరి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇవన్నీ ఉంటేనే ఎవరికైనా సరే సక్సెస్ వస్తుంది. మరి ఇవాళ మనం అలాంటి ఒక సక్సెస్ఫుల్ జర్నీ గురించి, ఆ వెనకాల ఉన్న ఒక అమ్మాయి కష్టం గురించి మాట్లాడుకుందాం. మరి తన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇలా ఎన్నో విషయాలు, అసలు అమ్మాయి ఎవరు, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ పౌర్ణమి సినిమా నుంచి ఎస్పి బాలుగారు అని చిత్ర పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్లు గారు లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రాంలో

రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదండి, కానీ ఫ్యామిలీ అండ్ ఫేమస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. జస్ట్ ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చిన ఒక సాదా సీదా అమ్మాయి అనమాట. కానీ తన పట్టుదలతో, తన హార్డ్ వర్క్తో చరిత్రని సృష్టించింది. అండ్ తను వేరెవ్వరో కాదు, వి శ్రీపతి గారు అనమాట. తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్ తను. 23 ఏళ్ల వయసుకే ఫస్ట్ సివిల్ జడ్జిగా తను హిస్టరీ క్రియేట్ చేసింది. సో తన గురించి ఇవాళ షోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా మీ అందరికోసం సుమంగళి అండ్ సత్య కిడ్ సత్య పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కలుసుకోవాలని సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఈరోజు మనం వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్. సో వి శ్రీపతి గారి చైల్డ్హుడ్ అంతా కూడా తమిళనాడు దగ్గర అనమాట. మలయాళీ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి తను. సింపుల్ ఫ్యామిలీ, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారు, పెద్దగా ఫెసిలిటీస్ లేని ఏరియాలో పెరిగారు. కానీ ఇవన్నీ కూడా ఒకవైపు, తన డ్రీమ్ ఇంకొక వైపు, తనకి జడ్జ్ అవ్వాలని కోరిక అనమాట చిన్నప్పటి నుంచి. అసలు ఊహించండి, కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి స్కూల్స్, లైబ్రరీస్, కోచింగ్ సెంటర్స్, ఇంటర్నెట్, అన్నీ కూడా, అంటే నేను ఇప్పుడు సంగతి చెప్తున్నా, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉంటున్న వి శ్రీపతి లాంటి అమ్మాయిల కళలు ఎలా ఉన్నాయో చూసారా? సో మరి అలాంటి డ్రీమ్ ఉన్న అమ్మాయికి లైఫ్లో తర్వాత నెక్స్ట్ ఏమైంది, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మొగుడు సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

కార్తీక్ పాండ్య బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. రీజనల్ న్యూస్ మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకాతీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. పోస్టల్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీతాలకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
0: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32 పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు.

ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెనలకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ది చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती FM 101.3।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जन

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: లేటెస్ట్ సెన్సేషన్ అయిన అమ్మాయి వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి జడ్జ్ అవ్వాలనేది తన ఆంబిషన్. మరి మొత్తానికి అయితే లా చదివింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయింది, అండ్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది తన లైఫ్లో. తనకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2023 నవంబర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అది ఆ రోజున. సో మరి ఎగ్జాక్ట్గా 2 రోజుల ముందే తనకి డెలివరీ అయిందిట, బాబు పుట్టాడు. మరి జనరల్గా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారండి? ఆలోచిస్తుండండి, నేను తినేం చేసిందో చెప్తాను. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం కార్తికేయ 2 సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఉన్నికృష్ణ నేను శ్వేతా మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. వనమాలి గారి లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ రంగం సినిమా నుంచి విన్న తర్వాత 143 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన క్లాక్. ఓకే, మరి మనము నమ్ ధీరా ప్రోగ్రాంలో అండ్ ఈరోజు తమిళనాడు ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్, అది కూడా ఫస్ట్ సివిల్ జడ్జ్ అనమాట ట్రైబల్ ఉమెన్ కమ్యూనిటీ నుంచి. సో వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో మరి యాక్చువల్గా తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ముందే సో తనైతే తనకి మ్యారేజ్ అయిపోయింది అండ్ తనకి ఒక బాబు కూడా పుట్టాడు. ఎగ్జామ్కి 2 రోజుల ముందే ఎగ్జాక్ట్గా డెలివరీ అయిపోయింది అనమాట తనకి. సో మరి డెలివరీ జరిగి చక్కగా బాబు పుట్టాడు. అయితే ఒకప్పుడు తను ఎంతగానో ప్రిపేర్ అయిన సివిల్ జడ్జ్ ఎగ్జామ్ డే కూడా వచ్చేసింది అండ్ ఇంకో పక్కన మదర్గా తనకి వచ్చిన ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మరి ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు, జనరల్గా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఏమిస్తారు, ఎగ్జామ్ వదిలేసేలా ఇప్పుడు ఏమైంది అంటారు, నేను నెక్స్ట్ ఇంకోసారి చూసుకోవచ్చులే అని కూడా చెప్తారు. బట్ అలాగే చెప్పారట శ్రీపతి గారు కూడా. బట్ తను మాత్రం డ్రీమ్కే ఓటేసింది. ఆ బాబుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారట. సో ఎగ్జామ్ సెంటర్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తనకి కొంచెం పెయిన్స్ అవి, అంటే జస్ట్ 2 డేసే అయింది కాబట్టి, 48 అవర్సే అయింది కాబట్టి డెలివరీ అయ్యి, మేబీ ఇదంతా మదర్స్కి బాగా తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంత దూరం ట్రావెల్ చేసి తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి చక్కగా వెళ్ళి అటెండ్ అయిందనమాట. సో తన కంఫర్ట్ కన్నా తన డ్రీమ్కే ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. క్విట్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. కొన్ని మంత్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది, తన ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ సివిల్ జడ్జిగా చరిత్ర సృష్టించింది వి శ్రీపతి గారు. సో మరి వాళ్ళ స్టేట్ టోటల్ తమిళనాడు మొత్తం కూడా తనని సెలబ్రేట్ చేసుకున్నట్టు తన ఈ సక్సెస్ని. అండ్ మరి తర్వాత ఎంత అంటే చీఫ్ మినిస్టర్ కూడా చక్కగా వచ్చేసి ఆయన సైతం మెంచుకున్నారట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారట శ్రీపతి గారిని చూసి. మరి ఈ స్టోరీలో నాకు కొన్ని పాయింట్స్ అయితే అర్థమయ్యాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రాబోయే చందమామ సినిమా నుంచి వేటూరి గారి లిరిక్లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

అర్థ శతాబ్దం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 156 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. ఈరోజు మనం వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఉమెన్ సివిల్ జడ్జ్ అనమాట ఆవిడ. సో మరి తమిళనాడుకి, అండ్ ఏ పని చేయటానికైనా పర్ఫెక్ట్ టైం అనేది ఉండదండి, ఇదైతే నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనం ఒక పని చేద్దామో అని ఫిక్స్ అవుతాం చూసారా, ఆ మూమెంట్ అనేది చాలా చాలా చాలా ముఖ్యం, అంతే కదా. సో అండ్ పెయిన్ అనేది, అంటే బాధ అనేది మనకి టెంపరీ, కానీ అవకాశాలు మాత్రం మళ్ళీ రాకపోవచ్చు. ఇది కూడా గుర్తుంచుకోవాలి కదా. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఆర్థిక పరిస్థితులు, ఇవేమి కూడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేయవు. మరి ఏం డిసైడ్ చేస్తుంది? మన మైండ్ సెట్. అది మన కంట్రోల్లో ఉండాలి కదా. సో మరి ఆడవాళ్ళు తలుచుకుంటే అటు కుటుంబాన్ని ఇటు లక్ష్యాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలరు, అంతే కదా. సో అలా ఈ అంటే ఈ పాయింట్ని ప్రూఫ్ చేసిన స్టోరీస్ మనం చాలా మాట్లాడుకున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారా లేకపోతే పర్ఫెక్ట్ టైం అంటూ ఒక టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారా. ఓకే, వెల్ మంచి డెసిషన్ అయితే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో మరి ఇది ఇవాటి ధీరా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా సందడే సందడిలో కలుస్తాం. ఎక్కడ అంటే 2:30కి మా ఇదే ఛానల్లో, వివిధ్ భారతి ఛానల్లోనే. ఓకేనా? మీ శృతి మళ్ళీ అప్పుడు కలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్గా 2 o'clockకి మీకోసం న్యూస్ అయితే వచ్చేస్తాయి ఇంగ్లీష్లో, వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: राष्ट्र आज भारतीय जनसंघ के संस्थापक श्यामा प्रसाद मुखर्जी की जयंती पर श्रद्धांजलि अर्पित कर रहा है। उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह और लोकसभा अध्यक्ष ओम बिरला ने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की जयंती पर उन्हें श्रद्धांजलि अर्पित की है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा पर रवाना। उन्होंने कहा, यात्रा से भारत की एक्ट ईस्ट नीति और खुले हिंद प्रशांत क्षेत्र के प्रति भारत का दृष्टिकोण और मजबूत होगा। सहकारिता मंत्री अमित शाह ने कहा, सुधारों, डिजिटलीकरण और पेशेवर प्रबंधन के माध्यम से सहकारिता आंदोलन विस्तार के नए चरण में प्रवेश कर रहा है। सरकार ने कहा, डिजिटल स्वास्थ्य सेवाओं को बेहतर बनाने के लिए 104 करोड़ से अधिक स्वास्थ्य कार्ड आभा से जोड़े गए। मुंबई में तेज वर्षा से जनजीवन अस्त व्यस्त। मध्य महाराष्ट्र, गुजरात, गोवा और छत्तीसगढ़ के कुछ हिस्सों में मूसलाधार वर्षा के लिए रेड अलर्ट। और फीफा विश्व कप, इंग्लैंड ने मेक्सिको को रोमांचक मुकाबले में 3-2 से हराकर क्वार्टर फाइनल में जगह बनाई। इसके साथ ही दोपहर समाचार का यह समाप्त हुआ। नमस्कार।
1: టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

भारती एफएम 101.3। హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. సో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటున్నాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, మరి వచ్చేసాం మన టైంలోకి, వచ్చేసాం మొత్తానికి. హ్యాపీగా అలా లంచ్ చేసి ఆరాంగా రిలాక్స్డ్గా కూర్చున్నారు కదా. శృతి ఏం ప్రశ్నలు వేస్తుంది, మనం ఏం సమాధానాలు చెప్పాలి, తెలుసని చెప్పాలా తెలియదని చెప్పాలా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. నాకు తెలిసి మీరందరూ కూడా ఈరోజు కరెక్ట్ ఆన్సర్సే పంపిస్తారని అనుకుంటున్నాను, బట్ ఇక్కడైతే కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందరే సందరి. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ హార్టీ వెల్కమ్ సందరే సందరి గేమ్ షోలోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కాజా, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ శృతి మేడం, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్ షోలోకి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు. పద్మశేఖర ఏంటిది. ఓకే, ఎనీవేస్ మరి బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి తెలియకపోతే తెలుసుకొని పంపాలి అంటున్నారు. చూద్దాం ఎంతవరకు పంపిస్తారో ఈరోజు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా? ఎస్, చక్కగా ఉన్నాను. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్, రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హలో, సో మరి అదండి సంగతి, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సో మరి వెయిట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఒకటి ఉందండి, కడుపు నిండా రాగాలు ఉంటాయి దానికి, కానీ

ఒంటి నిండా గాయాలుంటాయి. ఏంటది, అది మనిషా వస్తువా ఏమై ఉండొచ్చు? మీరు గెస్ చేసి నాకు చెప్పండి. కడుపు నిండా రాగాలుంటాయి కానీ ఒంటి నిండా గాయాలుండేది ఎవరికి? ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. అండ్ రైట్ నా నాని పాట, శృతి వస్తే నాని పాట వచ్చేస్తుంది అంతే. సో మరి రైట్ నా బలబల మగాడు వై సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

బిగ్ సినిమా నుంచి కార్తీక్ అండ్ జోత్స్న పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 242 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి టైం. సో మరి నేను అడిగాను అనమాట ఒక క్వశ్చన్, కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉంటాయి ఎవరికి అని. సో మరి క్వశ్చన్స్కి అంటే నా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చాయి. ఎలా ఉన్నారక్క, ఐఎమ్ పర్ష అంటూ నంద్యాల నుంచి ఆన్సర్ పంపించారు. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. హాయ్ పర్ష, ఐఎమ్ ఫైన్ యాక్చువల్గా. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే టీవీ సుబ్బారావు గారు ఇంకా శ్రీదేవి కాజ్ మూవ మండలం నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సందరే సందరికి స్వాగతం, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. హలో, ఓకే. సో నెక్స్ట్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే మోహన్ రెడ్డి గారు రోజా శ్రీ సాయి పటమట్ట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. అండ్

సుధా కొత్తగూడెం నుంచి అండ్ వేదాంశ్ చెన్నై నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ ఆల్సో హాయ్ శృతి మేడం బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. ఓకే, సో నేను బాగున్నానండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా హసీఫా ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. ఓకే, సో నెక్స్ట్ అయితే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ తేజశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్న, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమందిని చెప్పాక కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పక్కన వివేక్ అని పంపించారు. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందుకే ఆన్సర్ ఇక్కడ ఇంత పెద్ద మెసేజ్లో. సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కాకాని నుంచి, ఓకే, పద్మా శేఖర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చినమస్థానరావు గారు, దామల్ల పద్మస్థానరావు గారు, నమస్తే మేడం గారు, మీరు వినిపించిన పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ చౌడేశ్వర కాలనీ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నబీషా ఇంకా వాలి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం నుంచి అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సీత రైట్ ఆన్సర్ పంపిస్తే పక్కన సీతాఫలం ఏమిటండి, సీతాఫలం పాట పాడుతుందా, అజ్జో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే చంద్రశేఖర్ గారు పద్మ కాకాని నుంచి, మీరు రకరకాల నెంబర్లలోంచి పంపిస్తున్నారా మెసేజ్ని. ఎనీవేస్, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చాలా చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మరి నేను అడుగుతున్న క్వశ్చన్, కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేది ఎవరికి? రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అలియాస్ జానకి సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్, వింటూ ఎంజాయ్ చేస్తాను, స్టే ట్యూన్డ్.

Yes, beautiful songs. Shravan and Kavya Panna Songe Thivindaru 249 cross up 55 seconds manatai. So Anantapur Ninchi Mastan Bhasha Janu. Hi, Namaste Shruti Garu and to answer correct ka Pamincharu. Congratulations and next Kanul Muzaffar Nagar Ninchi Ramakartika Venelavalli Tulasi Raghavendra Madan Kumar Anuradha. Right answer. Next, V.V. Reddy garu kuda right answer pamicharu. And Nizamabad Weekly Bazaar nunchi M. Murhari Yasoda Janaki Razu. And next message, Kannul nunchi Nasreen and Nazir family. And next, Ramesh Donti Anantapuram nunchi. And Jayam Bhasha family Kannul nunchi. And Muvvalakoteswara garu Polavaram nunchi. Uravakonda nunchi Ishwaraya garu. And next message, Shweta from Tirupati. Okay, so andaru kuda right answer and Lata from Uyur kuda right answer pamincharu and Nandyala jilla nunchi Subbareddy Palli gramam Priya Srinivas Reddy pamincharu right answer and Vikhyat Chittur nunchi right answer. Madam meeru vaste studio lo time ala gadichipothundi. Thank you me abhimananke. And next Nagarjuna Lakshmi from Vadiyampet Anantapuram nunchi right answer and also okay దద్దుకూర్ విలేజ్ కాదు కాదు దుద్దుకూర్ విలేజ్ నుంచి అనుకుంటా సామ్రాట్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ ఓకే అండ్ జైనాబ్ ఓకే సో మరి రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అన్నమాట ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు ఇంకా జయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ కొల్లిపర్ర నుంచి మౌలాలి నుంచి అనమాట మౌలాలి గారు ఐ మీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాళ్ళు పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుంచి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అని చెప్పేసి అంటూ జామకాయ ఏమిటండి చచ్చో. నెక్స్ట్ పులిపాటి వెంకటేష్ ఇంకా పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అశోక్ గన్నవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల నమస్కారం సార్ నమస్తే మేడం సార్ కూడా ఉన్నారా ఇక్కడ నా పక్కన ఓకే నైస్ వెరీ నైస్ ఆన్సర్ యాక్చువల్గా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు హార్డ్ క్వశ్చన్ వేశారు అంటున్నారా ఇందుకు ఎవరు నబీషా ఇంకా వలి అనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి ఓకే హార్డ్గా అనిపించిందా మీకు మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు మరి దానికి ఏమంటారో. నెక్స్ట్ షబీనా కూరబాలకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు ఓకే సో ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్ అనమాట ఓకే ఫ్లూట్ మురళి పిల్లన గ్రోవి ఓకే సో కడుపు నిండా రాగాలు ఉంటాయి వంటి నిండా గాయాలు ఉంటాయి అది మ్యాటర్ ఓకే సో మరి నెక్స్ట్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో చాలా రోజులైంది కదా శృతి మార్క్ క్వశ్చన్ అడిగి ఓకే సో మరి ఈరోజు మనం అట్లాంటి ఇట్లాంటి పార్కులో కాదు ఒక ఫ్రూట్ పార్కులోకి వెళ్తున్నాం పండ్ల పార్కులోకి ఓకేనా. సో మరి ఏంటంటే మ్యాటర్ అక్కడ ఏం జరుగుతుందంటే నాలుగు బెంచులు ఉన్నాయి ఎప్పటిలాగానే ఆ నాలుగు బెంచుల మీద ఈసారి నాలుగు పళ్ళు ఉన్నాయి ఆ ఒక్కొక్క పండు పక్కన ఒక్కొక్క కోడ్ ఉందన్నమాట ఒక నెంబర్ వేసి ఉంటుంది అయితే ఒక్క పండు పక్కన మాత్రం ఒక నెంబర్ వేసి లేదు సో అక్కడ ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు కనిపెట్టాలి. అర్థమైపోయింది కదా క్వశ్చన్. నాలుగు బెంచుల మీద నాలుగు ఫ్రూట్స్ పెట్టున్నాయి ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ ఉంటుంది ఒక్క దాని పక్కన మాత్రం నెంబర్ లేదు సో దాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఇంతకీ ఏంటా ఫ్రూట్స్ ఏంటా నెంబర్స్ అంటే ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది యాపిల్ పక్కన 50 అని ఉంది అండ్ సెకండ్ బెంచ్ పక్కన మ్యాంగో ఉంది మ్యాంగో పక్కన 50 అని ఉంది గ్రేప్ ఉందన్నమాట గ్రేప్ పక్కన థర్డ్ బెంచ్లో 47 అని ఉంది మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది

0: బనానా పక్కన ఏ నెంబర్ ఉండాలి? ఇది నా క్వశ్చన్. యాపిల్ పక్కన 50, మ్యాంగో పక్కన 50, గ్రేప్ పక్కన 47, బనానా పక్కన ఎంత ఉండాలి? మీరు గెస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488 ఈ నెంబర్కి అనమాట. సో రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, సరే నోడు సినిమా నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.
1: This is a private party.

0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, మరి ఈ బ్యూటిఫుల్ షోలోనే మనం ఉన్నాం, సందడే సందడే గేమ్ షోలో. మరి రైట్ నౌ స్టూడియోలో టైం 3:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: Party.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागत, నేను మీ సరిత। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు। అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడల్లో గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు। మునికోడలి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనాను పరిశీలిస్తారు। ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు। మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారన్నారు। ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు। నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను పరిశీలించారు। ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు। మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు। కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మురళీకృష్ణ సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు। రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు। ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది। దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు। ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం, తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం।

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:02 క్రాస్ అయ్యి 3:03 క్రాస్ అయ్యి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే గేమ్ షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్కి, సో మరి ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అరే రే, ఐమ్ సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ నేను గ్రేప్కి చెప్పాను, ఇది అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ, బట్ అదైతే రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జేన్న కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బనానా టెన్నా, నో నో రాంగ్ ఆన్సర్. ఇందుకు ఎవరంటే కాకా నుంచి పద్మ, ఇంకా శేఖర్. ఓకే, నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగానందరావు కాల్ నుంచి, అప్పలరాజు గారు, ఓ మై గాడ్, 175, నో అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నో నో నో, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నో రాంగ్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి, రాంగ్ ఆన్సర్.

అండ్ 3 లేదా 53 అంటూ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ చరణ్ సాహిత్య సౌమ్య అంజలి సరళ. ఓకే నో 60 కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపూర్ మస్తాన్ భాషా జాను నో రాంగ్ ఆన్సర్ అండి. అరే రే అందరికీ ఏమైంది ఈరోజు? సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రూపేష్ ప్రేమ్ కుమార్ అండ్ సత్యవీడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి ఓకే. నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమిటిది? అయ్యయ్యో 64 అయితే కాదు. ఎక్కడి నుంచి అంటే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా హసీఫా. ఏమిటో పార్క్ అనగానే పార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ అక్కడ ఎక్సర్సైజ్ చేసిన ఫొటోస్ పంపించారా నాకు, ఎమోజీస్ ఐ మీన్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి సూపర్, మీరు కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కోడమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. మూడు పంపించారు, మూడు కూడా రాంగే. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు అనుకోకర్లేదు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, క్లూ ప్లీజా. ఇప్పుడు యాక్చువల్గా యాపిల్, మ్యాంగో, గ్రేప్, బనానా ఇవన్నీ చెప్పాను కదా, యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏమిటి ఆలోచించండి. అండ్ ఇంకా డీప్గా చెప్పాలంటే వాటి పక్కన ఒక నెంబర్ ఇచ్చారు, అవన్నీ ఏమిటి, ఆ యాపిల్లో ఉన్నవి ఏమిటి, మ్యాంగోలో. నేను ఇంకా క్లియర్గా చెప్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందని నేను ట్రై చేస్తున్నాను చెప్పకుండా ఉండడానికి. మ్యాంగోలో ఉన్నవి ఏమిటి, ఇంగ్లీషు అదనమాట, అదే మ్యాటరు. సో ఇంతకు మించి క్లూ అయితే ఇవ్వను నేను. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ అయితే డిలీట్ చేశారు ఏమిటో. అండ్ నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బండారుపల్లి నుంచి అంకయ్య గారు రాంగ్ ఆన్సర్. అండ్ నంద్య వర్ష, అయ్యయ్యో రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి దామల్ల చిన్నమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ ఆండాళ్ళు రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి 47 కాదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి రైట్ ఆర్ రాంగ్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి క్వశ్చన్ రిపీట్ చేసిన, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం, ఒక ఫ్రూట్ పార్క్ ఉంది, అందులో నాలుగు బెంచెస్ ఉన్నాయి. నాలుగు బెంచెస్ మీద నాలుగు ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క బెంచ్ మీద ఒక్కొక్క ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ రాసి ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, 50 అని ఉంది దాని పక్కన. సెకండ్ బెంచ్ మీద మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. థర్డ్ బెంచ్ మీద గ్రేప్ ఉంది, గ్రేప్ పక్కన 47 ఉంది. మరి ఫోర్త్ బెంచ్ మీద ఏమో బనానా ఉంది, పాపం దాని పక్కన నెంబర్ లేదు. సో ఆ నెంబర్ని మనం గెస్ చేయాలి, ఇది నా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. ఓకే, రైట్ నౌ లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సార్ వచ్చారు, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

హుక్ స్టెప్ సాంగ్ అయితే వినేశారు మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి 3:14 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి గేమ్ షో టైం. సో మరి నాకైతే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నేను అడిగిన పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్కి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు పంపించారు చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, రేడియో సెట్లో మీ వాయిస్ వినిపించడం లేదు, గమనించగలరు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఎనీవేస్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగరాజు గారు కోడుపూర్ నుంచి కొండపేట. ఓకే రాంగ్ ఆన్సర్ అండి. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి 57 కాదండి. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, బనానా పక్కన ఏ నెంబర్ ఉన్నాలో ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ప్లీజ్ అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే ఏం లేదు, పార్కులో 4 బెంచ్లు ఉన్నాయి, 4 బెంచ్ల మీద 4 ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్ పక్కన ప్రతి ఒక్క ఫ్రూట్ పక్కన ఒక కోడ్ ఉంది. అయితే 4వ బెంచ్లో ఉన్న ఫ్రూట్ పక్కన మాత్రం కోడ్ లేదు. అది ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు గెస్ చేసి నాకు పంపించమని చెప్పాను. సో ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, దాని పక్కన 50 అనే ఒక కోడ్ ఉంది. మ్యాంగో పక్కన సెకండ్ బెంచ్లో 50 అనే కోడ్ ఉంది. అండ్ థర్డ్ బెంచ్లో గ్రేప్ ఫ్రూట్ ఉంది, గ్రేప్ పక్కన 47 అనే ఒక కోడ్ ఉంది. సో మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది, బనానా పక్కన కోడ్ అనేది లేదనమాట. సో మీరు అక్కడ ఏ కోడ్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి, అది మ్యాటర్. ఓకే అర్థమైంది కదండి రంగారావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి 1 నుంచి 100 ఏదో ఒకట. ఆహా అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాకు ఓకే సో మరి విజయవాడ ఓకే వివిధ భారతికి అంటూ ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, హలో శృతమ్మ ఇప్పుడే ఆన్ చేసా, ఓకే లేట్ అయింది అంటున్నారు. 53 కాదు, 47 కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ జప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్. అండ్ మలాన్పి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు లెక్క ప్రశ్న బాగానే ఉంది నా ఆన్సర్ అయితే అని చెప్పి ఒక ఆన్సర్ పంపారు, బట్ అది కాదు. కరెక్ట్గా మీరు కౌంట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్గా వచ్చిండేది, బట్ కొంచెం మిస్ అయ్యారని అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమిరిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, లాజిక్ తెలిసింది అంటూ, వెరీ నైస్. నెక్స్ట్ రాజోలి మండలం వీవస్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మస్తాన్ భాషా జాను రాంగ్ ఆన్సర్, 18 కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవీడు తిరుపతి నుంచి, మీరు కరెక్ట్గానే పంపారు కానీ అన్నీ బట్ టోటల్ రాంగ్ పంపించేశారు. నంద్యాల హర్ష 4 కాదు 4 కాదు, ఫోర్త్ బెంచ్ అన్నానని 4 అంటున్నారా? నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ దనీష్, 60 కాదండి. అండ్ నెక్స్ట్ బెరడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ప్రాబ్లం అలానే ఉందా? ఓకే చూద్దాం మరి ఏంటో ప్రాబ్లం. ఓకే సో నెక్స్ట్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు 12 అని, 12 అయితే కాదు. ఉరవకుడి నుంచి ఈశ్వర్య గారు కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, బట్ కాదండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న 47 లేదా 48 కాదండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ 147 అసలు కాదు తేజేశ్వరి గారు. అండ్ ఓకే సో మొత్తానికి బాగా ట్రై చేశారు అందరూ. ఎనీవేస్ ఆన్సర్ ఏంటంటే 33 అనమాట, 33. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాపిల్ మ్యాంగో గ్రేప్ బనానా ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ కదా, సో 26 నెంబర్స్. మరి ఒక్కొక్క లెటర్కి ఒక్కో నెంబర్ ఉంటుంది, ఏకి 1, బీకి 2, అలా అలా కౌంట్ చేసుకుంటే యాపిల్కి 50 వస్తుంది, మ్యాంగోకి 50 వస్తుంది, గ్రేప్కి 47 వస్తుంది, మరి బనానాకి 33 అనమాట, అది మ్యాటర్. ఓకే సో

319 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాల్టి మన సందరే సందర్లో. ఏంటంటే ఇప్పుడు నేను 4 సినిమా పేర్లు చెప్తాను, ఆ సినిమాల్లో కామన్గా ఉన్నదేంటో చెప్పాలి. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో మరి ఈ 4 సినిమాలు ఏమేంటంటే, రైడ్ ఫస్ట్ది, తర్వాతది హిట్ 3, థర్డ్ వన్ జెర్సీ, ఫోర్త్ వన్ కృష్ణార్జున యుద్ధం. ఓకే, ఈ 4 సినిమాల్లో కామన్గా ఉన్నది యాక్చువల్గా నాని అని అందరూ చెప్పేశారు ఠక్కుమని. నాని కాకుండా కూడా ఇంకో కామన్ థింగ్ ఉంది ఈ సినిమాలో, 4 సినిమాల్లో, అదేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఓకే, 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మాస్ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనము నమ్ సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను అన్నమాట. సో మరి ఒక 4 మూవీ నేమ్స్ చెప్పాను, ఆ మూవీ నేమ్స్లో కామన్గా ఉన్నది ఏంటి అని క్వశ్చన్ వేశాను. అయితే అందులో యాక్చువల్గా కామన్గా నాని హీరో ఉన్నాడు, కానీ అది కాకుండా ఇంకోటి కామన్గా ఉంది, అదేంటి అని గెస్ చేయండి అని చెప్పాను అన్నమాట. జెర్సీ, కృష్ణార్జున యుద్ధం, ఇవి నేను ఇచ్చిన సినిమా పేర్లు. ఓకే, సో మరి కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు, సంగీత దర్శకుడు ఒకరే అని. కాదు, అసలు కాదు, ఎందుకంటే రైట్కి హేమచంద్ర అండ్ హిట్ 3కి ఇలా మొత్తం అందరు, జెర్సీకే అనిరుద్ధ్ రవిచందర్ అండ్ కృష్ణార్జున యుద్ధానికి కూడా హిప్ హాప్ తమీజా, ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. సో మరి అదైతే కాదు. అండ్ నెక్స్ట్ నాని సింగర్ అంటూ తేజేశ్వరి కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, నాని సింగర్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో మాత్రమే, అది కూడా ఒక క్యారెక్టర్. ఓకే, అండ్ జెర్సీలో ఏమో క్రికెటర్, హిట్ 3లో ఏమో పోలీస్, అండ్ రైడ్లో ఒక కామన్ అబ్బాయి, పక్కింటి అబ్బాయి టైప్లో. ఓకే, సో మరి నెక్స్ట్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రూపేష్, నేతాజీ రూపేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సత్యవీడ్ నుంచి. ఓకే, అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. నో, జెర్సీ సినిమాకి మాత్రమే అనిరుద్ధ్. ఓకే, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్గా, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, సూపర్ అండి మీరు అసలు, వెరీ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, ఇంకా దామర్ల పెదమస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న, ఇంకో హీరో ఉండడమా, రైడ్లో ఉన్నారు, ఓకే, హిట్ 3లో ఎక్కడున్నారు, జెర్సీలో ఎక్కడున్నారు, కృష్ణార్జున యుద్ధంలో ఎక్కడున్నారు, అచ్చచ్చో, కృష్ణార్జున యుద్ధంలో ఓన్లీ నానినే డబుల్ రోల్ ప్లే చేస్తారు కదా. ఓకే, భాస్కర్ పెడన సినిమాలో, ఓకే రైట్ ఆన్సర్. ఓకే, సో మరి అయితే మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొంచెం ఫ్లో ఆగింది అనమాట అందరిది, అంటే గెస్ చేస్తున్నారు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. ఈ 4 ఫిలిం స్లోను కామన్గా ఉన్నదన్నమాట, నాని కాకుండా ఏంటి. సో నేను క్లూ కూడా ఇస్తాను, ఈ 4 ఫిలిమ్స్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఒకసారి సినిమా పేర్లు చూస్తే కూడా తెలిసిపోతుంది మీకు అందులో ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇప్పుడు గెస్ చేసి చూడండి, ట్రై చేయండి. ఓకే, రైట్, నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఒకరికి ఒకరు సినిమా నుంచి ఎంజాయ్ లిసనింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ గంగా పన్న సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. 3:37 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మనమున్న సందడి సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం మురారి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కూడా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ విష్ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి ఏదో ఉంది గుర్తుకు రావడం లేదట, పర్వాలేదులేండి. ఇలా మర్చిపోవడం కూడా యాక్చువల్గా మంచిదే అని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారు అని చెప్పి వాళ్ళు మీకు తెలిసేలా చెప్పాను కదా. సో నో ప్రాబ్లం, ఏదో కొత్తది మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వడం కోసం ఇది మీరు మర్చిపోయి ఉంటారు. సో నో ప్రాబ్లం, ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్, నేతాజీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆర్ శృతి, ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఈ నాలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారా? ఓ మై గాడ్, పిఎస్ రంగారావు గారు వేస్తాంపురం చెన్నై నుంచి, ఈ కోణంలో నేను ఆలోచించలేదండి. ఓకే సో మై నెక్స్ట్ మెసేజ్ అయితే ఏంటి, 2018లో వచ్చాయి అంటూ మెసేజ్ చేశారు తేజస్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నో. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు చెప్పిన నాలుగు సినిమాలు నాని నటించిన తెలుగు సినిమాలు, వేరే కామన్ పాయింట్ నాకు తెలియదు అంటూ ఎర్రమల్లి సీత

మహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. ఓకే, ఏంటి మసక మసక చీకటిలో అని పంపించారు, ఏమిటో మరి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది. ఓకే, సో మరి ఇంతకీ ఏంటంటే ఈ కామన్ ఫిల్మ్ ఈ నాలుగు ఫిల్మ్స్లో కామన్గా ఉన్నది నాని కాకుండా అర్జున్ అనే సినిమా, అర్జున్ అనే ఒక క్యారెక్టర్ పేరు. ఓకే, సో నానికి నాలుగు సినిమాల్లోనూ అర్జున్ అనే పేరు ఉంటుంది, అదనమాట మ్యాటర్. ఓకే, చాలామంది కరెక్ట్గానే గెస్ చేశారు, అండ్ చాలామంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఆలోచించారు, వెరీ నైస్ యాక్చువల్గా, అది మ్యాటర్. ఓకే, సో మరి అర్జున్ అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఇప్పుడు మనకి చాలా చాలా వస్తువులు ఉంటాయి, మనం ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం, కానీ ఎన్నున్నా కూడా ఒక్కొక్కసారి అబ్బా ఇంకేదైనా కొత్తది ఉంటే బాగుంటుందిరా బాబు, ఇంకెవరైనా కనిపెడితే బాగుంటుందిరా బాబు దీన్ని అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈరోజు నాకు కూడా అలా అనిపించింది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలి ఇప్పటికిప్పుడు, సో దానికి ఒక పేరు కూడా పెట్టి నాకు చెప్పాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అలాంటి ఒక వస్తువు ఇప్పుడు దాకా ఉండకూడదన్నమాట. సో అలాంటిది ఏదైనా మీరు కనిపెట్టి నాకు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలను అంటే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి, మన వాట్సాప్ నెంబర్కి. ఒక సరదాగా ఒక కొత్త వస్తువు, ఆ వస్తువుకి ఒక పేరు కూడా, ఒక క్యూట్ పేరు కూడా పెట్టండి. ఓకేనా? సో మరి అదే మ్యాటర్, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది మనకి షోలో, చక్కగా ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డ్యూయట్ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

లవ్లీ సాంగ్ అయితే వినేశారు డ్యూయట్ సినిమా నుంచి. సో మరి నాకైతే మెసేజెస్ అయితే వచ్చాం, చూద్దాం ఎవరెవరు ఏమేమి కనిపెట్టారో. ఓకే సో ఫస్ట్ మెసేజ్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి, ఓకే హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అంటూ సింగవరం నజీర్ నూర్జహాన్ మెసేజ్ చేశారు. హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నేనైతే బాగున్నాను. అండ్ ఓకే ప్రజ్వల మెసేజ్ చేశారు, ఆటోమేటిక్ జల్లడ మెషిన్ అట, ఆహా మన చేతులతో పని లేకుండానా? ఓకే అలా స్విచ్ బోర్డ్లో దానికి కనెక్ట్ చేస్తే చక్కగా దాని అంతటా అదే ఊగిపోయి జల్లించేసి మనకి ఇచ్చేసేయాలనిపండి. ఓకే నాకైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఒకవేళ ఆ పిండిలో కనుక ఏదైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అవతల పడేసి ఆ పిండిని తెచ్చి మన డబ్బాలో వేసేసేలా ఉంటే పని అయిపోతుంది. ఆ కొంచెం పని కూడా ఎందుకు మనకి ప్రజ్వల చెప్పు. సో అది మ్యాటర్. ఓకే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నెట్ అవసరం లేకుండా సోషల్ మీడియా యాప్స్ అన్నీ మొత్తం పనిచేసే ఒక బొమ్మలు పెట్టి తయారు చేస్తాను మేడం అట. అబ్బాబ్బా అబ్బాబ్బా ఏం చెప్పారండి. ఓకే సో మరి యాక్చువల్గా మీరు బొమ్మలు పెట్ట అనగానే నాకేం గుర్తొచ్చింది సార్, ఠక్కుమని మాయాపేటిక గుర్తొచ్చింది. మాయా బజార్లో ఇలా ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన వాళ్ళందరూ కనపడేలాగా. నైస్, యాక్చువల్గా మీరు చెప్పింది బాగుంది, నెట్ అవసరం లేకుండా అన్నారు చూసారా, అక్కడ కొట్టింది ఇంప్రెషన్. ఎనీవేస్ బాగుంది మీ ఐడియా కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల అండ్ శివాన్వి మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, నీళ్ల బాటిల్కి దాహం మిత్రుడు అంటూ, అంటే యు మీన్ స్మార్ట్ వాటర్ బాటిల్ లాంటిది ఏమన్నానా? నాకైతే అదే అర్థమైంది. ఓకే సో యాక్చువల్గా ఒకవేళ మీ ఐడియా అదైతే కనుక నేను ఇంకొంచెం దానికి యాడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనకి నీళ్ళు కరెక్ట్గా ఎంత తాగాము అనేది శుభ్రంగా అంతా కౌంటింగ్ లాగా ఇచ్చేసి మీరు ఇంకా ఇన్ని నీళ్ళు తాగాలి మీరు అని చెప్పేసి వాటర్ బాటిల్ సిస్టమ్ లాంటిది అయితే ఇంకా బాగుంటుంది ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఫైండ్ కీ అట, పోయిన వస్తువుని శబ్దంతో కనిపెట్టే చిన్న పరికరం. ఆహా, ఒకసారి నేను మన ఈ సందడే సందర్ షోలోనే ఎక్కువగా ఏం మర్చిపోతారు అంటే చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే కీస్. ఈ కీస్ దానికి మీరు సొల్యూషన్ పెట్టేశారు ఈరోజు, వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు, షూ కనిపెట్టి అవి వేసుకొని దానికి ఒక మిషన్ ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం ట్రైన్లోనే బస్సులోని జర్నీ చేసి, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూనా, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూ జర్నీ చేసే అవసరం ఉండదు కదా అంటున్నారు. ఓహో మీరు మొత్తం చాలా చాలా ఎక్కడికో దూరంగా ఆలోచించారు. అలా తీసుకెళ్ళిపోయే షూస్ కావాలంటారు అంతేనా? ఇప్పుడు దాకా అది లేదు కాబట్టి మీరు కనిపెట్టాలి అంటారు. ఓకే మీరు ఆ పని మీద అయితే ఉండండి, మీరు కనబడితే మాకు కూడా చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం మీ దగ్గర తాతారావు గారు. ఎనీవేస్ నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు అని, హలో అండి. అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, పక్షుల్లా ఎగిరేలా కావాలట మెషిన్స్, ఏ డ్రెస్ ఆర్ వింగ్

థింగ్స్ డ్రెస్ అని పెట్టుకుంటారట పేరు. ఓకే, డ్రెస్ అంటారా మొత్తానికి? అది అది వేసుకుంటే ఎగురుతాం అంతే కదా. ఓకే, సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మాయా 963 అట. ఇది బైక్ లాంటిది, దాని మీద కూర్చుంటే మాయమై నిమిషంలో నిజామాబాద్ నుండి విజయవాడ చేరుకోవాలి. ఓకే గణేష్, కోనాపూర్ నుంచి మీరు కూడా మాయమైపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే, సో నెక్స్ట్ సెల్ ఫోన్ ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ ఛార్జింగ్ అయ్యేలా కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రావాలట. అయ్యా బాబోయ్, ఎర్రవెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మీకు పెద్ద పెద్ద క్యూనే కడతారు మీ ప్రోడక్ట్కి నాకు తెలిసి. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, మనకు వచ్చిన కళలు కొన్ని గుర్తుండవు కదా, వాటిని రికార్డ్ చేసి మన ఫోన్లో ప్లే చేసే వస్తువు కనపడతానంట. యాక్చువల్గా లత, ఇది ఇలాంటి ఒక టెక్నాలజీ మేబీ ఇంకా మన ఇండియాలో కాదు కానీ కొన్ని చోట్ల వీటి కోసం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు, రికార్డ్ చేసే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. మేబీ జపాన్లోనో ఎక్కడో జరుగుతుంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్. అన్నీ వద్దాయి అంటే వస్తాయి, త్వరలోనే మనకు కూడా వచ్చేస్తాయి, అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? నెక్స్ట్ టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్. ఆడవాళ్ళ చేతులకి టీవీ రిమోట్ పోతే అంతే సంగతులు, ఏమిటో ఇది నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్, ఏమిటి పేరా ఇది, లేకపోతే ఇది ఏమిటో. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ భాను రక్ష అట. ఆహా సూపర్ అండి, భానుడు అంటే సూర్యుడు, రక్ష అంటే కాపాటం. ఎందుకు ఈ పేరు? ఇది ఇంట్లోకి వచ్చే తీవ్రమైన ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది, అదే సమయంలో ఆ ఎండను వాడుకుని ఉచితంగా విద్యుత్తునిస్తుంది. ఆహా, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి అదరగొట్టారండి మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకైతే మహిళలకు డెలివరీ టైంలో నొప్పులు లేకుండా ఇంజెక్షన్ కనిపెట్టాలి అనుకుంటున్నాను అంటున్నారు ఆర్ వెంకటేశుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, సో మరి న్యాచురల్గా జరిగే వాటిని మనం అలా చేయలేమేమో కదా. ఎనీవేస్, మాకైతే నెట్ లేకుండా వివిధ భారతి యాప్ రావాలి, ఆ శృతి ఆ అఖిల బేతంచల్ల నుంచి తధాస్తు అనాలని ఉంది నాకు, బట్ ప్రస్తుతం అయితే నా చేతుల్లో లేదనమాట. అండ్ ఎనీవేస్ నెక్స్ట్ ఆల్సో ఆదిత్య 369లో ఉన్న టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. నేను ఉన్నదాన్ని అడగలేదు, అందుకే ప్రజ్వల నేనేం అడుగుతున్నా అంటే కొత్తది కొత్తది నాకు కనిపెట్టండి, దానికి ఒక పేరు పెట్టండి అన్నానమాట. ఓకే, సో మరి నెక్స్ట్ విశాఖపట్నం అక్కాయపాలెం నుంచి జగ్గారావు గారు అండ్ ఓకే బుజ్జియా అనుకుంటా, బుజ్జి ఐఎమ్ రాజు అంటూ మెసేజ్ చేసి, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి, మైండ్ ఆలోచించిన విషయం మనం రాయకుండానే ప్రింట్ అవ్వాలట. అబ్బా, ఓకే, సో అలాంటి స్మార్ట్ టెక్నాలజీ కావాలన్నమాట మీకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ జీకే ప్లీజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బన నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇలాంటి ఒక మెసేజ్ కంపల్సరీగా సందడి సందడిలో వస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్గా ఏంటంటే అండి, మ్యాటర్ ప్రభాకర్ రావు గారు మనకి మార్నింగ్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉన్నాయి మన వివిధ భారతిలో. ఓకే, స్పెషల్లీ హరివిల్లు అని చెప్పి, కాఫీ టైమ్ అని, ఓకే, సో ఇలాంటివన్నీ వీటన్నిటిలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే బోలెడంత ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా మధ్యాహ్నం ట్రాన్స్మిషన్లో కూడా మనకి 12 o'clock మీకు తెలుసాలో కూడా అండ్ ఆల్సో ధీరాలో కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఉన్నాయి. సో కాస్త ఈ 2:30 సందడే సందడి అనేది దీన్ని కొంచెం మనం ఫన్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అండ్ దీని పర్పస్ కూడా అదే, సందడే సందడే ఫన్గా ఉండడం కోసం. సో అందుకే ఫన్నీ క్వశ్చన్స్కి మాత్రమే నేను యాక్చువల్గా ప్రిఫరెన్స్ ఇస్తాను, అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా టచ్ చేస్తుంటాను. ఆఫ్ కోర్స్ మరి ఇంతాక నేను అడిగిన యాపిల్ మ్యాంగో అది కొంచెం ఒక రకంగా జనరల్ నాలెడ్జే కదా, ఏమనిపించలేదా మీకు అది జనరల్ నాలెడ్జ్ అని, అది ఏదో క్వశ్చన్ అనుకున్నారా ఏమిటి? ఓకే, సో అదనమాట కొంచెం దీన్ని జర హట్కే అన్నట్టు చేయడానికి రీజన్. ఓకేనా ప్రభాకర్ రావు గారు, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం సరదాగా మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ గేమ్ షో, దీని పర్పస్ అది. ఓకే, సో ముజఫర్నగర్ నుంచి కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు, శృతి గారు టైం మెషిన్ వస్తే బాగుండు, ఇది అందరికీ ఉంది బట్ టైం మెషిన్ వస్తే ఏం బాగుంటుంది, మనం ఇంకేదైనా మెషిన్ కనపడితే బాగుంటుందని నా ఉద్దేశం, ఏమంటారు? ఓకే, ఇంకా 6 minutes ఉంది మన టైం, సో మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఈలోపు కనిపెట్టి ఒక కొత్త వస్తువుని దానికి ఒక పేరు పెట్టి, ఇప్పటిదాకా అలాంటి వస్తువు ఉండకూడదు అది నేను చెప్పిన ఒక కండిషన్ అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గుంటూరు కారం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:57 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరే సందరి గేమ్ షోలో. సో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంకెవరు ప్రస్తుతానికి వస్తువులు కనిపెట్టే మూడ్లో లేరు అనుకుంటా ఈరోజు. ఎనీవేస్, నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు మన నిద్రపోతాం కదా, సో మనకి ఒక నిద్రమిత్ర అనే ఒక పిల్ల ఉండాలన్నమాట. దాని పేరు నిద్రమిత్ర, ఎందుకంటే అది మంచిగా మన స్లీప్ క్వాలిటీని చెక్ చేసి, అసలు మనం కరెక్ట్ టైంకి కరెక్ట్గా నిద్రపోతున్నావా లేదా అని ట్రాక్ చేసి మనకి కరెక్ట్ టైంలో నిద్ర లేపే పిల్లో. ఒకవేళ కరెక్ట్గా నిద్రపోవట్లేదు అనుకోండి, మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, అది అటు ఇటు కదిలిపోవాలన్నమాట పిల్లు. సో అది కాబట్టి అది నిద్రమిత్ర. ఓకేనా? సో ఇలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనకి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంతమందికి ఆ స్మెల్కి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలాంటిది వస్తుంటాయి కదా, సో అలా కార్లో కొంచెం ఎయిర్ అంతా కూడా క్లీన్గా ఉండడానికి, ఫ్రెష్ స్మెల్ రావడానికి ఏమైనా మంచి మంచి ప్లాంట్స్, కార్లో మినీ లివింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేయడానికి, కాన్సెప్ట్ వర్క్ అవడానికి మనకి ఏదైనా ఒక మంచి ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి. సో మరి ఈ లోపు మనకి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, సో మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయామంటూ మెసేజ్ చేశారు ఎవరింతకీ, కోనాపూర్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అలా వస్తే కనుక నాకు చెప్పండి అని. నో ప్రాబ్లం, పర్లేదు, ఇవాళకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఏమంటారు, ఎలాగో మన టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఒకవేళ ఇలా ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ చెప్పొచ్చు అని. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం ఎగ్జాక్ట్గా 4:40 వివిధాలు. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
6: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, నేను మీ సరిత। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల అధికారిక పర్యటనను ఈరోజు ప్రారంభించారు। ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరియు రక్షణ రంగాలను బలోపేతం చేయనున్నారు। ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలపై సంప్రదింపులు, స్పందనతో కూడిన విధానాల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు। పరిపాలన మెరుగుపరచడం, విధానాల సరళీకరణ, పాలనా సామర్థ్యం పెంచడం వంటి సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు। ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది। కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులను వెలువరించింది। ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు। రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనున్నారు। విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు। గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు। ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు। రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు। ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది। దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది। ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం।

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 4:04 కూడా అయిపోయింది. సో మరి నాకైతే ఈ న్యూస్ గ్యాప్లో మెసేజెస్ అయితే వచ్చాయి. మలాన్ భాయ్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, ఇంతక నేను సరదాగా ఒక వస్తువు కనిపెట్టండి అని ఒక క్వశ్చన్ వేశాను కదా, దానికనమాట అమ్మ చెప్పిన మాట వినాలి చిన్నపిల్లలు, అలాంటి మెషిన్ కనిపెడతాను అంటున్నారు. అయ్యే బాబు, ఇది అయ్యే పనేనా అండి అసలు? సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ కోరిక తీరాలి అనుకుంటున్నాను నేను. బుక్ రీడింగ్ మెషిన్ అంటూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపో

పోయినా అన్ని రైట్ అవ్వాలి, అలాంటి మెషిన్ కనపడతారట. ఆహా, గణేష్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు, సూపర్ అండి. ఓకే, రైట్ అనాలన్నమాట నేను, అలాంటి మెషిన్. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు, చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ, మా శ్రోతల పేర్లన్నీ చదివినందుకు సంతోషంగా ఉంది అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి అండ్ మీకు నచ్చినందుకు కూడా. సో మరి నెక్స్ట్, ఇప్పుడు మనం వివిధాలోకి వచ్చేసాం కాబట్టి ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో మరి ఫస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయి శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సాహితి లిరిక్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రేమం సినిమా నుంచి విజయ్ ఎస్ దాస్ బాన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్, మరి శ్రీమణి గారి లిరిక్ అనమాట. నెక్స్ట్ నిన్ను కోరి సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

గీత గోవిందం సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 4:24 అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ నెక్స్ట్ మీకోసం రాజు గారు

కంట్రీస్ మూవీ నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సాకేత్ అండ్ ఎస్ వైష్ణవి పైన సాంగ్ అయితే విన్నారు. సో మరి శ్రేష్ఠ లిరిక్స్ అనమాట. 4:38 క్రాస్ అయిపోయి 13 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ ఈ రోజు మనం గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ అనురాగ్ కులకర్ణి అండ్ రమ్యా బెహ్రా అండ్ మోహన బొగ్రాజ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శ్రీమణి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

హరిచరణ్ పాట బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి. మరి రామజోగ శాస్త్రి గారి లిరిక్ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:48 అయిపోయింది. సో మరి ఇవాళ వివిధకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ రేపటి వివిధ మీకోసం సరికొత్తగా తయారై మీ ముందుకు వచ్చేస్తుంది. మరి రైట్ నౌ ఎగ్జాక్ట్ గా 4:50కి ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. కాబట్టి మీ శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ అండ్ మరి జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

తెలిసింది వెన్నెల. హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతం. మీ ఫేవరెట్ వెన్నెల ప్రోగ్రామ్ లో ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్ పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన వారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ ని కూడా తీసుకు వెళ్ళలేరు, ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు, పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది, రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు, దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది, కానీ

కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మింటికి పంపించాలి అనేది, ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్ లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with a promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్ పై ఈనాటి సాయంత్రం ప్రసార ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం సింగనమల గ్రామం నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరు కోరుతున్నారు. గాజుల కిష్టయ్య చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. వీరందరి కోసం గాజుల కిష్టయ్య చిత్రం నుంచి ఈ పాట.

0: నిఫ్టీలోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: చెంచులక్ష్మి ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని బుక్కరాయ సముద్రం నుండి శ్రోతలు కోరుతున్నారు. ఈ చిత్రంలోని పాటకు గానం సత్యవతి వైదేహి, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూస్, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, ఈ కిష్టప్ప, మునేంద్ర, ఓబులైసు వీరందరి కోరిక మేరకు చెంచులక్ష్మి చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: అమ్మా
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: నీరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం ఓపి నయ్యర్. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రసాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, వెన్నెలమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి వీరు కోరుతున్నారు మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని. తప్పకుండా వినిపిస్తామండి. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్. వినండి మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి ఈ పాట.

ఒసైరాములమ్మ చిత్రం నుంచి చిత్ర పాడిన ఈ పాటను కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. గీతరచన సుద్దాల అశోక్ తేజ. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఇప్పుడు వింటారు

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ వచ్చి 2255333 అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే. విని వినిపించి కార్యక్రమం స్వాగతం. మీకు ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రము. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాయి చంద్ర సార్, తిరుపతి జిల్లా.
0: మీ పేరు సాయి చంద్ర?
1: అవును సార్.
0: తిరుపతి జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అవును సార్.
0: ఏ ఊరు?
1: తిరుపతి జిల్లా కపిల్

0: తిరుపతి దగ్గరే కపిల తీర్థం దగ్గర ఉండేదే మీరు.
1: అవును సార్.
0: బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు సార్?
0: అందరం బాగున్నాము. ఏ పాట వినిపించమంటారు మీకోసము?
1: ఇది స్టార్టింగ్ కాబట్టి దేవుడి పాట ఏంటి సార్, రాముడు పాట ఏంటి సార్, అందరు బంధువు అయ్యే సాంగ్ ఏంటి సార్?
0: అందరు బంధువు అయ్యే సాంగ్ మీకు వినిపించాలి.
1: దేవుడి మూవీ నుంచి సార్, అంటే ఫస్ట్ గా సార్. అందుకని
0: ఫస్ట్ అని దేవుడి పాట ఏమంటున్నారా?
1: అంటే సార్
0: లేకపోతే వేరే పాట అడిగేవాళ్ళ?
1: అవును సార్.
0: ఏ పాట ఇష్టం మీకు
1: సార్? రెడ్ షవర్డ్ మూవీ నుంచి.
0: ఇది సరిగా వినిపించలే. రిక్షావాడా?
1: అవును సార్.
0: ఓకే ఓకే. ఆ సినిమా నుంచి పాట మీకు బాగా ఇష్టము?
1: అవును సార్. నీ పెట్టే నా పుంజు జోకొట్టుపోయిన సాంగ్ ఉంది కదా సార్,
0: అది వేయాలనా మరి?
1: వేయండి సార్.
0: అదే వేయమంటారా?
1: వేయండి సార్. థ్యాంక్ యూ సార్.
0: ఓకే ఓకే. వింటుంటారా రేడియో కార్యక్రమాలు?
1: బాగుంటాయి సార్. ఇది ఎక్కువ ఇది జోకులది వింటాను సార్. నేను
0: జోకులది వింటారా?
1: మంగళవారం వస్తుంది కదా సార్.
0: అవునవునవును.
1: అదొకటి ఇంకోటి విను ఇది కార్యక్రమం హలో ఆకాశవాణి. ఉత్తరాలు ఉత్తరాలు శ్రోతలు కోరేది అవి వింటుంటాను.
0: సరే, రిక్షావాడి నుంచి ఒక పాట వినిపిస్తాను మీకోసం. వినండి. కాల్ చేసినందుకు నమస్తే. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

మహాజనులారా, తెగ బలిసిన ఘనులారా, వినండి వీనులారా, బైదుబై విస్కీ వీరులారా, చేప నొగ్గేసి పారొచ్చిన నా పాప పాపాల గాథ, నా గూటి నొగ్గేసి ఈ కోటకొచ్చేసిన వగలాడి వన్నెలాడి గిన్నె కోడి కన్నెలేడి, నా జాకి రాణికి నేనిచ్చు తా జాకీ.

0: రైతన్నలకు శ్రోతలకు ఓ ముఖ్య ప్రకటన ఏమంటే, ఈ నెల 9వ తేదీ అంటే ఈ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554. గుర్తుంచుకోండి, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు విచ్చేస్తున్నారు. మరి ఖరీఫ్ మొదలైంది కాబట్టి రైతు సోదరులు ఈ ఖరీఫ్లో ఎలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు, 10 విత్తనాలు ఎక్కడ లభ్యమవుతున్నాయి, మరి విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏమి, సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరి దిగుబడులు బాగా వస్తాయన్న విషయాలపైన ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇది ప్రకటన. ఎవరో శ్రోతల లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, నమస్తే. విని వినిపించే కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జబ్బార్ గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్. 4 నెలలైంది సార్ మీతో మాట్లాడి.
0: సంతోషం కదా ఇప్పుడు?
1: బాగుంది సార్. ఇప్పుడు ఖుషిగా ఉండాలి సార్.
0: ఖుషి ఖుషిగా నవ్వుతూ
1: ఖుషిగా సార్
0: చెప్పండి. అందరం బాగున్నాం జబ్బార్ గారు. ఏ పాట వినిపించమంటారు మరి?
1: సార్ సప్త స్వరాలు. అదే నీ వంటివి, అదే నేను వింటిని.
0: సప్త స్వరాలా?
1: అవును సార్.
0: అంటే మొత్తానికి సప్త స్వరాలు వింటేనే బాగుంటుంది అంటారా?
1: సప్త స్వరాలు కదా సార్, 7 స్వరాలు వస్తాయి.
0: అదే 7 స్వరాలు అయితేనే మేలు అంటారు.
1: అవును సార్.
0: మామూలు 1 2 సరిపోవు. సప్త స్వరాలు, 7 స్వరాలు.
1: 7 స్వరాలు సార్.
0: మరి 7 స్వరాలు ఏ స్వరం కావాలి మీకు?
1: యాదవ స్వరం తీసుకున్నాం సార్, 7 మనమే కదా సార్.
0: చెప్పండి మరి ఏ పాట సినిమాలో?
1: అదే నీ వంటివి, అదే నీ వింటిని.
0: అదే నీ వంటివి,
1: అదే నేను వింటిని.
0: అంటే ఇప్పుడు మేము పాట వేసేది మీరు వింటారు అనమాట, అంతే కదా? ఓకే జబ్బర్ గారు, చాలా సంతోషము.
1: ఈరోజు సంతోషం ఉంది సార్ మీతో మాట్లాడుతుంటే.
0: నాకు కూడా సంతోషంగా ఉంది. మరి పాట వస్తుంది విందామా?
1: అయినా రోజు మీ గొంతు వింటానే ఉంటాను సార్, ఏదో ప్రోగ్రాంలు వస్తానే ఉంటాయి సార్.
0: మామూలే వస్తా ఉంటాయి.
1: మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 9:30 వరకు ఉంటాను సార్.
0: సరే సరే జబ్బర్ గారు, పాట వస్తుంది మరి వినండి మరి.
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే నమస్తే.

0: నమస్తే, చెప్పండి. విని వినిపించే కార్యక్రమం స్వాగతం. మీకు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుండి ఓవరేడింగ్ సార్ మీతో మాట్లాడి చాలా రోజులు అయింది సార్. ఏమంటారా సార్?
0: ఓకే, బాగున్నారా ఓవల్ రెడ్డి గారు?
1: బాగున్నాను సార్.
0: ఏంటి సంగతులు
1: సార్? ఎట్టట్టుందా సార్ వాతావరణం? అక్కడ వాన పడిందా సార్?
0: వాన లేదు, ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడ వానలు లేవు ప్రస్తుతానికి.
1: అక్కడ ఇక్కడ అంతే సార్, ఊరికి ఎప్పుడన్నా ఊరికి అట్ట వస్తుంది అట్ట పోతుంది.
0: అదే అంత చినుకులు.
1: ముంబైలో మాత్రం భవనం కూలిపోయింది.
0: చిట్టపడ చినుకులు పడుతూ ఉంటేనే అట్లా చిట్టపడ చినుకులు పడుతూ ఉన్నాయి
1: సార్. అది కరెక్ట్.
0: అవి మనకి సంబంధం, చిట్టపడ చినుకులు పడితే ఏం చేస్తాం? ఏం చేయలేము కదా.
1: ఏం చేయలేము.
0: ఇప్పుడు మనము చెట్ల దగ్గర పోయే వయసు కూడా కాదు. ఏ పాట బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్.
0: మరి ఏ పాట వింటారు?
1: అదే ఆత్మబలం లేదు, అదే పాట పోయింది సార్.
0: చిట్టపడ చినుకులా?
1: అవును సార్.
0: మీది ఏ ఊరు అంటే? కడప జిల్లా.
1: కడప అంటే రంపసాడి గ్రామం సార్.
0: దగ్గరేనా కడపకి?
1: దగ్గరే సార్.
0: ఎన్ని కిలోమీటర్లు?
1: అంతా 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. అంతా గంట ప్రయాణం.
0: గంట ప్రయాణమా?
1: అవును సార్.
0: మరి గంట ప్రయాణం అయితే ఎన్ని కిలోమీటర్లు, 10 ఎట్లు ఉంటుంది?
1: అదే అందొస్తుంది సార్.
0: ఆత్మబలం కదా సినిమా అది.
1: అవును సార్.
0: ఆత్మబలం.
1: అవును సార్.
0: అన్నీ ఆయనవే. ఎవరువే? నాగేశ్వరరావు గారువే.
1: అవును సార్.
0: చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే వస్తూ ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి విందామా పాటనే?
1: అవసరం
0: లేదా? వాళ్ళు వింటూ ఉంటారు మీ శ్రోతలంతా.
1: సార్. సరే సార్. బాయ్ సార్.
0: ఓకే ఓకే.

రైతన్నలకు శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతన్నలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 0854. మరి ప్రకటన విన్నారు, కార్యక్రమం కొనసాగుతుంది, విని వినిపించు. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలంటే మా నంబర్ వచ్చి 2255533, అనంతపురం ఎస్టీడీ కోడ్ 0854. మరి ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది స్మార్ట్ ఫోన్లు అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది, దాన్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత లైవ్ రేడియోకి వెళితే మీరు ఏ కార్యక్రమం అయితే వినాలనుకుంటున్నారో అప్పుడు మీరు ప్రసార వివరాలు విన్న తర్వాత వినడానికి అవకాశం ఉంది. లేదు, మామూలుగా మీకు ఎప్పుడో వీలు ఉంటే అప్పుడు మీరు లైవ్ రేడియోకి వెళితే అప్పుడు ఏ కార్యక్రమాలు అయితే వస్తూ ఉంటాయో ఆ కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్ మీ మొబైల్లో ఉంటే మరి ప్రపంచమంతా మీ చేతిలో ఉన్నట్లే, ఎందుకంటే చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. చాలా రేడియోల నుంచి చాలా ఆకాశవాణి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా వినవచ్చు. మరి ఇదంతా వినడానికి కంపల్సరీ మీరు నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఇంకొక ఆప్షన్ ఏమంటే మీరు ఇయర్ ఫోన్స్ లేకుండా ఈ యాప్ ఉంటే కార్యక్రమాలు వినవచ్చు. మీరు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే

0: న్యూస్ అనే ప్రసార భారతి యాప్ ఉంటే అనంతపురం ఆకాశవాణి కార్యక్రమం వినడానికి అవకాశం ఉంది. మరి ఇది ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి చేసుకోండి, కార్యక్రమం కొనసాగుతుంది. విని వినిపించు. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. శుభ సాయంత్రం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నుంచి సార్, హర్షవర్ధన్.
0: ఎక్కడ?
1: పెరవలి, మధ్యకేర మండల్, కర్నూలు.
0: పెరవలి? అక్కడ పెరవలా? ఇక్కడ ఒక పెరవలు ఉంది, సింగనమల మండలంలో ఒక పెరవలు ఉంది. అదే మధ్యకేర, కర్నూలు జిల్లా పెరవలా?
1: అవును సార్.
0: ఏం పేరు నీ పేరు?
1: హర్షవర్ధన్ సార్.
0: హర్షవర్ధన్, ఏం చేస్తుంటావు నువ్వు?
1: ఎయిత్ క్లాస్ చదువుతున్నావు సార్? ఇప్పుడు
0: ఎయిత్ క్లాస్ చదివి మరి రేడియో వింటుంటావా అప్పుడప్పుడు?
1: అప్పుడప్పుడు కాస్త కంటిన్యూగా వింటా సార్.
0: కంటిన్యూగా? మరి ఎప్పుడు స్కూల్కి పోతావు, ఎప్పుడు ఇది చేస్తావు?
1: స్కూల్లో లేదు సార్.
0: అవునా?
1: పొద్దున ఉదయం.
0: సరే, ఏ పాట వినిపించమంటావు నీకోసము? హలో,
1: ఒక్క నిమిషం. గోదావరి గట్టు మీద సంక్రాంతికి వస్తున్నాం.
0: సంక్రాంతికి రావడం లేదా? అయిపోయింది కదా అప్పుడే. అవి లేవు, కొత్త పాటలు లేవమ్మా.
1: లేవా సార్?
0: లేవు లేవు. ఏమన్నా ఉంటే మధ్యలో ఉండే పాటలు అడగాలి మీరు. తొందరగా చెప్పాల, టైం అయిపోతుంది కదా.
1: ఇంద్రా సార్.
0: ఇంద్రానా? మరి ఇందిరా నుంచి ఏ పాటు కావాలి? దాయి దాయి దామ్మ. సరే, వినిపిస్తున్నాను నీకోసము, వినండి. మరి కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు. మంచిదప్ప.
2: జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం జం

రైతన్నలకు శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీ గురువారం రాత్రి 7:15 హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టేడ్ కోడ్ 08554 గుర్తుంచుకోండి. ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు విచ్చేస్తున్నారు. మరి రైతు సోదరులు ఇప్పుడు ఖరీఫ్లో ఏమేమి పంటలు సాగు చేసుకోవచ్చు, మరి విత్తనాలు ఎక్కడ లభ్యమవుతాయి, విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏమి, మరి సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు బాగా వస్తాయి అన్న విషయాలపైన డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారిని ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇది ప్రకటన. మరి ఈరోజు విని వినిపించు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు ఎవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ది పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డుకు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన ఏడుగురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇంకా గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడము, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడం మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా

0: లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోట తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు, భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో హరికథ, కాండవ దహనం కథకులు శ్రీ డి బాలబ్రహ్మం, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక రాత్రి 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
3: ఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 100

0: రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎంకే కృష్ణారావు. 6:35 సేద్యపు శుద్ధులు అంశం ఉసిరి సాగులో మెళకువలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన విషజ్వరాలు కారణాలు, డాక్టర్ ఎంవి రాంబాబు గారి సూచనలు, చివరిగా రసనీ కొంచెం సినిమా పాటలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 ప్రపంచానికి గమన సూత్రాలు చెప్పిన న్యూటన్ రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాష్ రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంలో స్టూడియో నుంచి వెలువడుతుంది. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం, 10:21 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
0: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ఉల్లి సాగు మరియు మార్కెటింగ్లో అనుభవాలు పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎల్ నారాయణ స్వామిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక గారు. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 లఘునాటిక ఒకరి గోల తమకేల, రచన శ్రీ అవసరాల రామకృష్ణారావు, నిర్వహణ

0: శ్రీకే సత్యనారాయణమూర్తి. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక 10 గంటలకు హరికథ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 9వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255533, మరొక నంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255533, మరొక నంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర సీతారామ శాస్త్రి గీతం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే

0: మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జియా

0: 16% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట గులేబకావలి కథ. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం జోసఫ్ అండ్ వి కృష్ణమూర్తి.

0: తీసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: గృహ ప్రవేశం చిత్రం కోసం కెజే సుధాస్ పాడిన గోపీ గీతం, సంగీతం సత్యం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీరు వింటున్న పాట ఘర్షణ, చిత్రం కోసం శ్రీనివాస్ పడిన పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం కోసం సునీత కార్తిక్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.
2: గగనమునీలే మహారాజు తర్వాత

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం లలిత గీతం.

0: శ్రోతలు లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
2: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
1: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను

0: సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న మొదటి 5 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజాజీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
1: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జంతువులు, మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు, జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు

0: సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో కాండవ దహనం హరికథ విందాం. కథకులు శ్రీ డి బాలబ్రహ్మం.

కరములు మోర్చేయు ముందుగా స్మరించదనిన్ను నేను స్వాంతమునందు అరమరసేయక ప్రోభుము కరిముఖముతో వెలుగునట్టి

పవిత్రమైనటువంటి మహాభారత ఘట్టంలో సభాపర్వము అనబడినటువంటి పర్వంలో కాందవ దహనము అనబడినటువంటి హరికథ ఇతివృత్తాన్ని మనం ఈనాడు చెప్పుకుంటూ ఉన్నాం. పాండవులు లెక్క ఇంట మరణించినారు అన్నటువంటి ఆనందముతో ఉన్నాడు దుర్యోధనుడు. అయితే పాండవులు లాక్షాగ్రహము నుండి బయలుపడి కాంపిల్య నగరంబున బ్రాహ్మణ గ్రహంబున బ్రాహ్మణ వేషధారులై యాచిక వృత్తి చేయుచూ జీవనము సాగించుచూ ఆ కాంపిల్య నగరమును బాధించినటువంటి యొక్క బకాసురుని వధగావించి, మరి కాంపిల్య నగరమునకు బకాసురుని యొక్క బాధ లేకుండా వారికి రక్షణ కల్పించినారు. ఆ సమయమున ద్రుపదుడు ప్రకటించినటువంటి స్వయంవరమునకు పోయి ద్రౌపదిని చేపట్టి ద్రుపద నగరమున సుఖులై ఉన్నారు పాండవులు. కరిపురమున దుర్యోధనుడు, ఇక్కడ హస్తినాపురమున దుర్యోధనుడు ఆ యొక్క పాండవులు బ్రాహ్మణ వేషమున వచ్చి ద్రౌపదిని వివాహమాడినటువంటి విషయమును కన్నులారా కాంచినటువంటి ఈ యొక్క సుయోధనుడు వ్యధ చెందాడు. పాండవుల యొక్క బాధ లేకుండా పోయింది అన్నటువంటి ఆనందమున ఇంతవరకు ఉంటివి కానీ పాండవులు జీవించే ఉన్నారు అన్నటువంటి వ్యధతో తన తండ్రి దగ్గరకు వచ్చి సుయోధనుడు తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజును చూసి అంటూ ఉన్నాడట, జనక రాని వచ్చే లెక్క ఇంటనెటి కాల్పన్ చూచినామన్నవాదు అది ఈనాడు పొమ్మన్నన్ పోదు సాధింతును విరోధంబు మానే స్తంభులు ద్వేష గర్భితములే మాటి శాంతింప నాపై నిన్ జూతముగాక పాండవుల

జనక, పాండవులను కౌరవులు మట్టు పెట్టుటకు అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేసి లాక్షాగ్రహమున దకించి వేయుటకు కూడా ప్రయత్నించినారు అన్నటువంటి నెపము మన పైన ఉన్నది. అది పాండవులు జీవించి ఉన్నంత వరకు కూడా అది ఆ నెపము మనల్ని విడిపోదు. అయితే పాండవుల పట్ల నాకు విరోధము మాత్రము సమస్య పోదు. మరి ఆ నెపము నుండి మనము బయలుపడవలనంటే మనము ఇప్పుడు బాగా ఆలోచించి ద్రుపద నగరమున ఉన్నటువంటి పాండవులను బుద్ధిమంతుడు కుశలుడైనటువంటి విధురుని పంపి పాండవుల రప్పించి వారి అర్ధరాజ్యమును వారికిప్పించి మన పైన ఉన్నటువంటి ఈ యొక్క నెపాన్ని మార్చుకోవలసిన బాధ్యత మన మీద ఉందని

చెప్పి తండ్రిని ప్రోద్బలం చేశాడు సుయోధనుడు. కుమారునకు కలిగినటువంటి జ్ఞానోదయంబునకు ఎంతవరకు మరి ఆ యొక్క పాండవులంటే విరోధము విరోధము విరోధము అన్నటువంటి ఆ యొక్క దుర్యోధనులకు పాండవులకు అర్ధరాజ్యము ఇస్తాము అన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ధృతరాష్ట్ర మహారాజు మహా సంతోషించాడు. అలాగే నాయన అని విదురుని సత్వరమే ద్రుపద నగరమునకు పంపి పాండవుల విలువనంపినటువంటి వాడయ్యాడు. పెద్ద తండ్రి గారి ఆజ్ఞానుసారముగా పాండవులు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవ ద్రౌపది సమేతంగా కూడా ఆ యొక్క కరిపురమునకు విచ్చేసి ఉన్నారు. మరి విదురుడు ఎప్పుడైతే పాండవుల తీసుకొని వచ్చాడో ధృతరాష్ట్రుడు మహా సంతోషస్వాంతుడై, నాయన మీ తండ్రి సంపాదించి పెట్టిన సువిశాలమైనటువంటి ఈ యొక్క రాజ్యములో అర్ధభాగము మీకు ఇస్తున్నాను అని అర్ధరాజ్యమును పాండవులకు ఇచ్చి ధర్మరాజును ఆ యొక్క అర్ధరాజ్యమునకు పట్టాభిషక్తుని గావించి వారికి నివాస యోగ్యముగా కాండవ ప్రస్థము అనబడినటువంటి నగరమును మరి వారికి నివాసముగా ఏర్పాటు గావించినాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ కాండవ ప్రస్థము అదే ఇంద్రప్రస్థము. మరి ఆ నగరమున ఎలా ఉన్నది ధర్మరాజు యొక్క పరిపాలన అంటే ఎంతో సంతోషస్పాంతులై పాండవులు ఆ యొక్క ఆనందముగా ప్రజాహితముగా పరిపాలించుతున్నారు. ఆ నగరమున లే హృదయ వివర్జితులు మరి ఆ యొక్క ఇంద్రప్రస్థ నగరము ధర్మరాజు పరిపాలనలో ఏ విధంగా ఉన్నది? లేరు దయ అవివర్జితులు, లేరు అవివేకులు, లేరు దుండగులు, లేరు దురాన్న భక్షకులు, లేరు నిరక్షర కుక్షులు, దురాచారులు లేరు, లేరు వ్యభిచారులు, చోరులు, అసత్యవాదులు, లేరు అప్రయోజకులు, అశాంతులు, అభాగ్యులు.

దయా వివర్జితులు లేరు, అవివేకులు లేరు, దుండగులు లేరు, దురాన్న భక్షకులు లేరు, మరి నిరక్షర కుచ్చులు లేరు, దురాచారులు లేరు, లేరు వ్యభిచారులు లేరు, చోరులు లేరు, అసత్యవాదులు లేరు, అప్రయోజకులు, అశాంతులు, అభాగ్యులు లేరు. ఆ యొక్క పురములు ఇంద్రప్రస్థము అనబడినటువంటి ఆ నగరములు ధర్మరాజు ఏ విధంగా మరి ప్రజాహితముగా పరిపాలన సాగించుతూ ఉన్నాడు, అలా పరిపాలన చేయనటువంటి ఇట్టి ఇంద్రప్రస్థ నగరమున తమ్ములతో సుఖులై ఉండగా ధర్మరాజు ఆ కాండవ ప్రస్థమున పాండవులు ఉన్నారు అన్నటువంటి విషయమును గ్రహించిన పరమాత్ముడు ఎలా ఉన్నారో పాండవులు చూడాలా అన్నటువంటి ఆనందముతో మరి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క ఇంద్రప్రస్థమునకు కాండవ ప్రస్థమునకు వచ్చాడు. ఆ వస్తున్నటువంటి మహానుభావునకు ఎదురేగినటువంటి పాండవులు ఆ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మకు ఎదురుగా వెళ్ళారు, ఆప్యాయముగా పాదాభివందనంగా విలిచారు, ప్రేమతో ఆహ్వానించుకొని తీసుకొని వచ్చారు, ఒక ఉన్నతమైనటువంటి ఆసనమున కూర్చుండ చేశారు. పరంధామ జగత్రక్షక ఆర్తత్రాణపరాయణ కృష్ణ, నీ అపారమైనటువంటి కృపార సంచేత కదా మరి మేము ఈనాడు సుఖంగా జీవనము సాగించుతున్నాము. గోపాల గోపాల చల్ల

ఈ విధంగా పాండవులు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను అనేక విధములుగా గౌరవించి ఉన్నతాసనమున కూర్చున్న చేసి పూజించినారు. అక్కడ పాండవులు సుఖులై ఉన్నారు అన్నటువంటి ఆనందముతో కొలది దినంబుల అక్కడే ఉన్నతలంచినటువంటి వాడయ్యాడు వాసుదేవుడు. ఈ చరిత్ర ఇలా ఉండగా శ్వేతకి అనబడినటువంటి ఒక రాజర్షి నిర్వహించినటువంటి ఆ యొక్క సత్రయాగమున అధికమైనటువంటి నెయ్యిని త్రావుట చేత అగ్నిదేవునకు అగ్నిమాంజ్యము అనబడినటువంటి మహత్తరమైన భీకర అజీర్ణ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని భరించలేక అగ్నిదేవుడు బ్రహ్మదేవుని వేడుకున్నాడు, మహానుభావ మరి నాకు సంభవించినటువంటి ఈ యొక్క వ్యాధి ఏ విధంగా నయమవుతుందో కాస్త చెప్పమని ఎప్పుడైతే వేడుకున్నాడు, సకల ఔషధీయుక్తమైనటువంటి ఆ యొక్క కాండవ వనాన్ని దహించితే నీకు సంభవించినటువంటి ఆ యొక్క అగ్నిమాంద్యము అనబడినటువంటి జబ్బు పూర్తిగా నయమవుతుందని ఆ యొక్క విధాత తెలుపగా అప్పుడు అగ్నిదేవుడు అన్నాడు, అది మహేంద్రుని రక్షణలో ఉన్నది, తక్షకుని యొక్క భార్య ఆమె కుమారుడైనటువంటి ఆ యొక్క అశ్వసేనుడు ఆ యొక్క కాండవ వనమునే ఉన్న కారణం చేత మరి కల్పవృక్షముతో సమానంగా కాండవ వనాన్ని మహేంద్రుడు కాపాడుతూ ఉన్నాడు, వారి యొక్క కాపాడుట చేత మరి నేను ఆ యొక్క వనమును దహించలేకపోవచ్చు ఉన్నాను, మరి నాకు కారణమేదో సెలవివ్వమనగా అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడట, అగ్నిదేవ కాండవ ప్రస్థమును ధర్మపరుడైనటువంటి పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు పరిపాలన చేయిస్తూ ఉన్నాడు, ఆమె శక్తి సంపన్నుడు జగజ్జగీయమాన ప్రతాపవంతుడైనటువంటి పార్థుడు మహావీరుడు అక్కడున్నాడు, అదీనుగాక ఆయనకు తోడుగా జగత్ పరమాత్మ అయినటువంటి కృష్ణ భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు, కాబట్టి ఆ కృష్ణార్జునుల శరణు వేడితే మరి కాండవ దహనమును రక్షించినటువంటి యొక్క అవకాశము నీకు లభిస్తుంది అని ఎప్పుడైతే

అగ్నిదేవునకు బ్రహ్మదేవుడు తెలిపాడు. అగ్నిదేవుడు మరి బక్క బ్రాహ్మణ వేషమున ఆ యొక్క కాండవ ప్రస్తవనకు వస్తూ ఉండగా సాయం సమయమున కృష్ణార్జునులు ఇరువురు కూడా అలా విహారమునకు బయలుదేరి వచ్చారు. ఆ వస్తున్నటువంటి బ్రాహ్మణుడు చూచారు, ఔరా శక్తి శల్యమైనటువంటి దేహముతో ఉన్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు, మరి భగవన్నామ సంకీర్తన గావిస్తున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనబడినటువంటి అష్టాక్షరి మహామంత్రముతో వస్తూ ఉన్నాడు, ఎవరై ఉండవచ్చు అని కృష్ణార్జునుడు ఆలోచనామగ్నుడయ్య అలాగే నిలబడుకొని ఉన్నారు. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఆ కృష్ణ అర్జునులకు నమస్కరించాడు. విప్రోత్తమ, ఏమి కోరి మా సన్నిధానం మనకు వచ్చావన్నాడు అర్జునుడు. నాయనలారా, నా కోరిక మీరు తీర్చగలరా? అది ఎలాంటిదైనా నీ కోరికను మేము తప్పక తీరుస్తాం చెప్పమన్నాడు. మాట తప్పరు కదా, మాట తప్పుట ఈ చంద్రవంశములో లేదు. బ్రాహ్మణోత్తమ, నిస్సందేహముగా నీకు కలిగినటువంటి కోరిక ఏదో మాకు తెలుపమన్నాడు అర్జునుడు. అలాగా కృష్ణ పరమాత్మ తమరు కూడా చెప్పమన్నాడు. అప్పుడు వెంటనే జ్వాలగా మారినటువంటి ఆ యొక్క అగ్నిదేవుడు దగదగదగదగ మండుతూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉచాసన, నీవా? ఏమిటి విచిత్రం? మహానుభావులారా, ఎవరు చెప్పు మందురయ్యా, శ్వేతకి అనబడినటువంటి రాజర్షి నిర్వహించిన సత్రయాగమున అధికమైనటువంటి ఆద్యముద్ర అవటం వల్ల సంభవించినటువంటి ఈ యొక్క భయంకరమైన వ్యాధి నాకు, ఈ యొక్క అజీర్ణ వ్యాధి, ఈ వ్యాధిని నశింపజేసుకొనుటకు నేను అనేక విధముల ప్రయత్నం చేశాను. మరి మీ దాత యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ కాండవ వనాన్ని దహించి వేస్తే నా వ్యాధి తగ్గిపోతుందన్నాడు. మరి దహించవచ్చుగా, అందుకే కదా వచ్చాను. ఇంద్రుని యొక్క ఆ అధీనములో ఉన్నది ఆ యొక్క కాండవ వనము, మీరు రక్షణ కల్పిస్తే దహిస్తాను. మహేంద్రుని అధీనములో ఉన్నదా? అయితే నిష్కారణముగా ఇంద్రునితో యుద్ధము చేయవలనంటే మా దగ్గర ఆయుధములు లేవు కదా అని ఎప్పుడైతే కృష్ణార్జునుడు అన్నారో, అప్పుడు వెంటనే మరి ఆ యొక్క అగ్నిదేవుడు వారి సందేహమును గ్రహించినటువంటి వాడై, మహానుభావులారా మీరు ఆలోచన చేయవద్దు అని అర్జునులకు గాంధీవము, అక్షయ తునీరము, కృష్ణ పరమాత్మకు కౌమోదికయ్యను గదయు, సుదర్శనమను చక్రము వెంటనే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వాడయ్యాడు. ఎప్పుడైతే ఆ ఆయుధ సంపత్తి సమకూరినదో వెంటనే నీవు కాండవమును దహించమని చెప్పి ఆజ్ఞాపించినటువంటి వారయ్యారు కృష్ణార్జునులు. అగ్నిదేవుడు జ్వాలగా మారాడు. దగదగ దగ దగ దగ దగ దగదగ మండునటువంటి మంటలతో కాండవ వనమంతా దహించి వేయించున్నటువంటి తరుణం కూడా, మరి ఆ యొక్క కాండవ వనములో ఉన్నటువంటి ఆ తక్షకుని యొక్క భార్య కుమారుని తోకన తగిలించుకొని పోయిపోతూ ఉండగా అర్జునుని యొక్క బాణాహతికి ఆ తక్షకుని భార్య మరణించగా కుమారుడు ప్రాణములతో తప్పించుకొని వెళ్ళాడు. అదే కాండవ వనములో మయుడు అనబడినటువంటి ఒక రాక్షసుడు, మయబ్రహ్మవంశమునకు చెందినవాడు ఉన్నాడు. పరుగు పరుగున బయటకు వచ్చాడు. నన్ను కూడా ఎక్కడ తప్పుతారో అన్నటువంటి యొక్క భయం చేత ఆ యొక్క విశ్వకర్మకు సంబంధించినటువంటి ఆ యొక్క మయుడు పరుగు పరుగున కృష్ణార్జునుల పాదముల మీద పడ్డాడు. మహానుభావులారా, త్రిజగ

0: మహానుభావులారా, జగత్ రక్షకులు మీరు. జగజ్జేగయ్య మార ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడు, జగత్ పరిపాలకుడైనటువంటి వాడవు కృష్ణ, తమరు మీరు ఇరువురు కూడా నాకు ప్రాణరక్షణ కల్పించమని వేడుకొనుచున్నటువంటి ఆ మయునిగాంచి. మరి వెంటనే అభయం ఇచ్చినటువంటి వారయ్యారు. మరి ఆ మయుడు వెంటనే కృష్ణార్జునులకు, అయ్యా నా నుండి మీకు ఏమైనా సహాయం కావాలంటే కోరుకోమన్నాడు, మా యొక్క ధర్మరాజు దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పి మరి వారిని ఇంద్రప్రస్థమునకు తీసుకొని వచ్చారు ఆ యొక్క మయుని. ధర్మనందనుడు మయునకి ఆధిత్యం ఇచ్చినటువంటి వాడయ్యాడు, ఆధిత్యం ఇచ్చాడు. అప్పుడు మయుడు మహదానంద భరితుడై వెంటనే భీమసేనునకు శత్రుఘాతి అనబడినటువంటి ఒక గదను, భీమసేనులకు శత్రుఘాతి అనబడినటువంటి ఒక గదను బహూకరించినటువంటి వాడై, అర్జునులకు ఒక శంఖమును బహూకరించినటువంటి వాడై, ప్రత్యుపకారంగా వారు చేసినటువంటి సహాయానికి ప్రత్యుపకారంగా వెంటనే తన యొక్క చతురత చేత అమర శిల్పి అతను, మరి మహత్తరమైనటువంటి శిల్పకళా ప్రావీణ్యతతో కూడుకున్నటువంటి ఒక సభాభవనమును, లోకోత్తరమైనటువంటి సభను, మరి అటు సత్యలోకమున ఉన్నటువంటి బ్రహ్మసభకు, ఇంద్రలోకమున ఉన్నటువంటి ఇంద్రసభకు, యమలోకమున ఉన్నటువంటి యమసభకు, ఈ ఏ సభలకు కూడా తీసిపోనటువంటి ఒక సభాభవనమును నిర్మించి ఇచ్చినటువంటి వాడయ్యాడు ఆ యొక్క మయుడు. మయుడు చేత నిర్మింపబడినటువంటి ఆ యొక్క సభాభవనము కావుననే దానికి మయసభ అనబడినటువంటి పేరు కూడా కలిగింది. ఈ విధంగా పాండవులు మహదానంద భరితులై ఆ మయసభతో మరి ఆ యొక్క ఇంద్రప్రస్థమునకు నూస్తన శోభం ఇలా చెల్లుతూ ఉండగా సకల సౌభాగ్యములతో ప్రజాహితముగా మరి ఆ యొక్క కాండవ ప్రస్థమును ధర్మనందనుడు పరిపాలన చేయిస్తూ ఉన్నాడు. ఇది కాండవ ప్రస్థము అనగా కాండవ దహనము అనబడినటువంటి కథ ఇతివృత్తమును ఇంతవరకు మీరు విన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో కాండవ దహనం హరికథ విన్నారు కథకులు శ్రీ డి బాలబ్రహ్మం. ఇప్పుడు విందాం ఒక పాట.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
2: నమస్తే అండి.
1: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
2: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పీఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు

0: కేటాయించారనేటువంటి అంశం. అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఆ ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75%, ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి

0: ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు ఒక 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు. వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5% 10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం. అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పీఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పీఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పీఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పీఎం కుసుము ముందుకు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పీఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపీ తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉండే దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి.

0: ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పిఎంశ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంశ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంశ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంశ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం. దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎంశ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి, ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్యం మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా గాడ్ ఫాదర్ చిత్రం కోసం సంజిత్ హెగ్డే, జ్యోతి నొరాన్ పాడిన పాట

మీరు విన్న పాట గుంటూరు కారం చిత్ర కోసం సంజిత్ హెగ్డే జ్యోతి నురాన్ పాడిన పాట. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట గాడ్ ఫాదర్ చిత్రం కోసం అనుదీప్ దేవ్ ఆదిత్య అయ్యంగార్ పాడిన పాట విందాం.

మీరు విన్న పాట గంగామంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం, సంగీతం రమేష్ నాయుడు. ఘరాన బుల్లోడు చిత్రం కోసం చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టి

0: గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టి గల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: आज के इस अवसर पर मैं बंगाल के पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ఏబీసీ గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 పేక్స్ యహీ కార్యక్రమ్ మే ఈ పేక్స్ కే రూప్ మే ఘోషిత్ హో గయే హై, జిన్కా పురా కారోబార్ ఇలెక్ట్రానిక్ తరికే సే చల్.
0: భవిష్యత్కు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటిలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ

మారుతూ ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలు

0: న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి దామిని చిత్రం కోసం కుమార్ సను పాడిన పాట.

శ్రోతలు చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట హమ్ ఆప్కే హై కౌన్, చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన పాట, సంగీతం రామ్ లక్ష్మణ్.

శ్రోతలు ఇంతవరకు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 9వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 9వ తేదీ రాత్రి 7:15 2255533 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

జల్సా చిత్రం కోసం బెన్నీ ప్రియ పాడిన రామజోగయ్య శాస్త్ర గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

కార్యక్రమం తరువాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణ త్రాణ, సావేరి రాగం, ఆతితాళం, త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదకుమాట వినిపిస్తున్నవారు శ్రీ ఎంకే కృష్ణారావు. 6:35 సద్యపు శుద్ధులు అంశం, ఉసరి సాగులో మెలకులు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన విషజ్వరాలు కారణాలు, డాక్టర్ ఎంవి రాంబాబు గారి సూచనలు, రసనీకుంజం సినిమా పాటలతో కూర్చున్న కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెవి సత్యనారాయణ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 రూపకం ప్రపంచానికి గమన సూత్రాలు చెప్పిన న్యూటన్ రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం, 10:21 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ప్రత్యక్ష ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఏడు వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 లఘునాటిక ఒకరి గోల తమకేల రచన శ్రీ అవసరాల రామకృష్ణారావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 హరికథ వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఏడు వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 లఘునాటిక ఒకరి గోల తమకేల రచన శ్రీ అవసరాల రామకృష్ణారావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 హరికథ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 14 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం.

0: శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం.